శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 18వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటల దాటి 58 నిమిషాల 41 సెకండ్లుగా వస్తుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఒక లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు విజయం సాధించాయి. బెంగాల్, అస్సాంలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా తమిళనాడు టీడీపీ గెలిచింది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ సీట్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. న్యాయస్థానాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఆంక్షలు లేదా పరిమితులు విధించే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రత్యక్ష ప్రసారాలను, వీడియో క్లిప్లను కొందరు దుర్వినియోగం చేయటం, వ్యాపార వనరుగా మలుచుకోవటం, వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడంపైనే ఆందోళన చెందుతున్నామని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్తో కూడిన ధర్మాసనం తెలిపింది. వివిధ హైకోర్టుల నుంచి అందిన సూచనలను 2 వారాల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించకుండా అన్ని వర్గాల వారికి ఎలా న్యాయం చేయాలనే అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా 10 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 3 గంటల వరకే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. పగటిపూట సైతం భక్తులను గుంపులుగా కొండపైకి పంపుతున్నారు. చిరుతల సంచారం దృష్ట్యా సాయంత్రం 6 గంటలకల్లా నడక మార్గాన్ని మూసివేయాలని ప్రభుత్వ అటవీ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిపాదన పంపింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు నేటి నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. దసరా సెలవులు ఈ నెల 12 నుంచి కాక 2వ శనివారం, ఆదివారం కలిసి రావడంతో నేటి నుంచే విద్యాసంస్థలకు సెలవులిచ్చారు. పాఠశాలలు 22న, జూనియర్ కళాశాలలు 21న పునఃప్రారంభమవుతాయి. భారత్తో 5 మ్యాచ్ల T20 సిరీస్ను వెస్టిండీస్ 1-1 సమం చేసింది. 2వ T20లో టీమిండియా భారీ స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో భారత్ 249 పరుగులు చేయగా వెస్టిండీస్ అంతకుమించి విధ్వంసం సృష్టించింది. హోప్ రుదర్ఫోర్డ్ అద్భుతంగా ఆడటంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

యజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుభకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

శిశోరమృతాయ మానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

0: సమయం 6:45 కావస్తుంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, MMTS, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా PRT వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ PRT వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
2: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందుండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం కల్పిస్తాం.

0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రెండవ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారుల్ని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్ధమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడుతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవటంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
2: అన్ని విధానంగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోపో ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు

అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से विश्व में जो नए नए बदलाव आ रहे हैं बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है कितनी डिग्रियां हैं उसका अपना महत्व है ही लेकिन आपको आता क्या है उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए तब जाकर के आप काफी कॉन्ट्रीब्यूट कर सकते हैं.
1: కౌమార బాలికల ఆరోగ్యం పోషణ సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు ఆవిష్కరణలు ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు జిల్లా స్థాయిలో నగరపాలక మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపొత్తుతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీప్. మరి స్టూడియోలో టైం చూస్తే 7 గంటలు దాటి 15:54 వస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. సో ఈరోజు కాఫీ టైంలో నేను 2 ఇంట్రెస్టింగ్ డే స్పెషల్స్తో అయితే రెడీగా ఉన్నానన్నమాట. సో అవి ఏంటి అంటే కనుక, ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబం, ఉద్యోగం, చదువు, బాధ్యతలు, ఇలా ఒకటే పరుగులు. ఈ పరుగులో మన కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం, మన మనసు ఎలా ఉంది అని ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? అయితే ఈరోజు నిజంగా ఆ ప్రశ్నను మనందరం కూడా ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అన్నమాట. సో దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అన్నమాట. సో ముందుగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి తెలుసుకోవాలంటే కనుక ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 10 వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా నిర్వహిస్తారన్నమాట. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందేలా ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సాధారణంగా ఆరోగ్యం అంటే మనకేం గుర్తొస్తుంది? జ్వరం, జలుబు, తలనొప్పి, ఒంట్లో నొప్పులు, ఇలా శరీరానికి వచ్చే సమస్యల గురించి వెంటనే మాట్లాడుకుంటాం. కానీ మనసుకు బాధ కలిగితే, మనసులో ఏదైనా ఆందోళన ఉంటే, ఏ పని చెయ్యాలనిపించకపోతే, మనసు బాగోలేదని ఎవరితోనైనా చెప్పుకుంటున్నామా? చాలామంది అలా చెప్పరు. ఎందుకంటే మనసులో బాధ ఉంటే దాన్ని బయటకు చెప్పడం బలహీనత అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనసు

మనసులోని బాధను చెప్పుకోవడం బలహీనత కాదు, అవసరమైనప్పుడు సహాయం అడగడం ధైర్యం. మన జీవితంలో ఒత్తిడి కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి ఉంటుంది, ఇంట్లో ఉండే మహిళలకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి, విద్యార్థులకు పరీక్షలు, మార్కులు, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది, తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సమస్యలు, మరికొంతమందికి ఒంటరితనం బాధ కలిగించవచ్చు. బయటికి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్కరి మనసులోనూ ఆనందమే ఉంటుందని చెప్పలేం. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎదుటివారిని చూసి వాళ్ల జీవితంలో సమస్యలే లేవని నిర్ణయించకూడదు. ఒక చిన్న పలకరింపు, ఒక మంచి మాట, కొంచెం సమయం కేటాయించి వాళ్ళు చెప్పేది వినడం కూడా ఒకరికి ఎంతో ఊరటనివ్వచ్చు. సో ఇంకా మాట్లాడుకుందాం ఈనాటి డే స్పెషల్ అయినటువంటి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఉదాహరణకు మీ ఇంట్లో ఎవరో ఒకరు ఈ మధ్య మౌనంగా ఉంటున్నారనుకోండి, ఎప్పట్లా మాట్లాడడం లేదు, చిన్న చిన్న విషయాలకే బాధపడుతున్నారనుకోండి, వెంటనే వాళ్ళని విమర్శించకుండా ఏమైంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా, మాట్లాడాలనిపిస్తే నేను వింటాను అని అడగండి. ఆ మాట వాళ్లకు మీరు తోడుగా ఉన్నారనే నమ్మకాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. మనం ఇతరుల మనసును చూసుకోవడం ఎంత ముఖ్యమో మన మనసును చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఏం చెయ్యొచ్చు? మొదటిది, రోజులో కొంత సమయం మన కోసం కేటాయించుకోవాలి. కనీసం 10 లేదా 15 నిమిషాలు ప్రశాంతంగా గడప

చెప్పండి. మీకు నచ్చిన పాట వినండి, పుస్తకం చదవండి, మొక్కలకు నీళ్లు పోయండి, మీకు నచ్చిన పని చేయండి. రెండోది, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. రాత్రంతా ఫోన్ చూస్తూ ఉండడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం మన మానసిక స్థితిపైన ప్రభావం చూపొచ్చు. మూడోది, ఇతరులతో పోల్చుకోవడం తగ్గించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి మన జీవితం తక్కువని అనుకోవద్దు. అక్కడ కనిపించేది వారి జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రతి ఒక్కరికి వారి వారి సమస్యలు ఉంటాయి. నాలుగోది, మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. సమస్యను మనసులోనే దాచుకుంటూ ఉండడం కంటే నమ్మకమైన కుటుంబ సభ్యుడితోనో, స్నేహితుడితోనో, లేదా మానసిక ఆరోగ్య నిపుణునితోనో మాట్లాడడం ఉపయోగపడుతుంది. ఐదోది, మీకు బాధ కలిగిస్తున్న సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతున్నా, రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతున్నా, నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మరి ఈరోజు మనందరం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుందాం. సో ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం, ఇవన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండని వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జీ దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాము. అది ఏంటి అంటే, మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు, ఇతరులను కూడా చిన్న చూపు చూడకూడదు, ఎవరి బాధనైనా ఎగతాళి చేయకూడదు. గుర్తుంచుకోండి, ఆరోగ్యంగా ఉండడం అంటే శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉండడం కాదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ ప్రచార సందేశం ఏంటి అంటే, మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవించిన వారి అనుభవాలను వినడం, వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చెబుతుంది. వారి అనుభవాలను వినడం మాత్రమే కాదు, వారికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా వారి అభిప్రాయాలకు స్థానం కల్పించడం ముఖ్యం. ఎందుకంటే ఒక సమస్యను ఎదుర్కొన్న వ్యక్తి అనుభవం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎవరైనా తమ సమస్యను మీతో పంచుకుంటే వెంటనే సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విన్నా కూడా చాలు. మన అందరం ఒకరినొకరు అర్థం చేసుకునే సమాజాన్ని నిర్మించగలిగితే మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. మరి ఇది ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డే స్పెషల్ కూడా ఉంది, అండ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా.

0: నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

స్పెషల్ ఏంటి అంటే గనక ఈరోజు ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం, అదే వరల్డ్ హోమ్లెస్ డే అన్నమాట. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 ఈ రోజును పాటిస్తారు. ఇల్లు లేదు, సురక్షితమైన నివాసం లేకుండా జీవిస్తున్న వ్యక్తుల సమస్యలపై అవగాహన పెంచడం, వారికి సహాయం అందించడాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. మనలో చాలామందికి ఉదయం లేవగానే తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంటుంది, తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం, నిద్రపోవడానికి ఒక స్థలం ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి అలా ఉండదు. కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. మరికొందరు కుటుంబ సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వలసలు లేదా ఇతర క్లిష్ట పరిస్థితుల కారణంగా నివాసాన్ని కోల్పోవచ్చు. రోడ్డు పక్కన నిద్రపోతున్న వ్యక్తిని చూసినప్పుడు, ఫుట్పాత్పై చిన్నపిల్లలతో కూర్చున్న కుటుంబాన్ని చూసినప్పుడు మనకి జాలి కలగవచ్చు. కానీ జాలి కలగడం ఒక్కటే సరిపోదు, మనకు సాధ్యమైనంత సహాయం చేయాలనే ఆలోచన కూడా ఉండాలి. అయితే సహాయం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. శుభ్రమైన దుస్తులు ఇవ్వచ్చు, అవసరమైన ఆహారం అందించవచ్చు, స్థానికంగా పనిచేసే విశ్వసనీయ సేవా సంస్థల గురించి తెలియజేయవచ్చు, ప్రభుత్వ ఆశ్రయ కేంద్రాలు లేదా సంబంధిత సహాయ సేవల వివరాలు తెలుసుకునేందుకు తోడ్పడవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి సురక్షితమైన సహాయం అందేలా చూడడం అవసరం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సహాయం చేసేటప్పుడు ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం కంటే వారి అవసరాన్ని గౌరవంగా అర్థం చేసుకుని సహాయం చేయడం ముఖ్యం. మన దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా మన దగ్గర ఉన్న కొద్దిపాటి వనరులతో ఇతరులకు ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు, మన ఇంట్లో ఉపయోగించని కానీ మంచి స్థితిలో ఉన్న దుస్తులను శుభ్రంగా ఉంచి అవసరమైన వారికి అందించవచ్చు. వృధా అయ్యే ఆహారాన్ని సురక్షితంగా సమయానికి అందించగల విశ్వసనీయ సంస్థలకు ఇవ్వచ్చు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇతరుల పట్ల దయ, గౌరవం, సహాయం చేసే అలవాట్లను నేర్పించాలి. ఎందుకంటే ఒక మంచి సమాజం అంటే పెద్ద పెద్ద భవనాలు ఉండడం మాత్రమే కాదు, అందులో నివసించే ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే అవకాశం ఉండడం కూడా. ఈరోజు మనం మన ఇంటిని చూసుకుని సంతోషపడటంతో పాటు ఇల్లు లేని వారి పరిస్థితిని కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు ఆశ్రయం ఉన్నప్పుడు ఆశ్రయం లేని వారి బాధని మర్చిపోకూడదు. చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పుకి ప్రారంభం కావచ్చు. ఈరోజు మనం 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. అదే, మొదటిది మనసును జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు శారీరక సమస్య వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించినట్లే మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా సహాయం తీసుకోవాలి. మనసులో బాధ ఉన్నవారిని విమర్శించకుండా వారికి తోడుగా నిలబడాలి. ఇక 2, మనకి ఉన్నదానిలో కొంతైనా ఇతరులకు పంచాలి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, దుస్తులు కావచ్చు, లేదా మన సమయం కావచ్చు. మనకు చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఈ 2 విషయాలను మన జీవితాల్లో పాటిస్తే మన కుటుంబాల్లోనూ మన సమాజంలోనూ మంచి మార్పు తీసుకురావచ్చు. మన జీవితంలో ప్రతిరోజు మనం ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తాం. మంచి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కావాలి, పిల్లలు బాగా చదవాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ సహజమైన కోరికలే. కానీ ఈ ప్రయాణంలో మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, మనుషులతో ఉన్న అనుబంధాలను మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేం. అలాగే మనం ఎంత ఎదిగినా మన చుట్టూ ఉన్నవారి కష్టాలను పట్టించుకోకపోతే మన ఎదుగుదలలో మానవత్వం తగ్గిపోతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. మనతో మనం ప్రేమగా మాట్లాడుకుందాం. మన కుటుంబ సభ్యుల మాటలను శ్రద్ధగా విందాం. అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేద్దాం. మన పెద్దలను గౌరవిద్దాం. మరి ఇదండి ఈరోజు 2 ముఖ్యమైన ఇంపార్టెంట్ డే స్పెషల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. ప్రధాన ఎన్నికల కమిషనర్

అతిక్రమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. పనామా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. పనామా పసిఫిక్ తీరానికి సమీపంలో 12.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ అయినప్పటికీ ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నవీపిళ్ళైకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్గా, అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిగా, దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్లో జడ్జిగా ఆమె పనిచేశారు. గాజాలో ఇజ్రాయెల్ దురాగతాలపై ఏర్పాటైన స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్కు పిళ్ళై నేతృత్వం వహించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు 50%కి మించకుండా అన్ని వర్గాల వారికి ఎలా న్యాయం చేయాలనే అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా 10 ఏళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 3 గంటల వరకే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. పగటిపూట సైతం భక్తులను గుంపులుగా తిరుమలకొండపైకి పంపుతున్నారు. చిరుతల సంచారం దృష్ట్యా సాయంత్రం 6 గంటలకల్లా నడక మార్గాన్ని మూసివేయాలని ప్రభుత్వ అటవీ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిపాదనలు పంపింది. భారత్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది. రెండవ టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసినా ఫలితం లేకపోయింది. శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో భారత్ 249 పరుగులు చేసిన హోప్ రుదర్ఫోర్డ్ అద్భుతంగా ఆడటంతో వెస్టిండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతర్జాతీయ టీ20లో ఇది 2వ అత్యధిక లక్ష్య ఛేదన. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా నేనైతే మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తానన్నమాట. సో ఈరోజు మరి గోల్డ్ చూసుకున్నట్లయితే కనుక 24K గోల్డ్ గ్రామ్ వచ్చి 15,072 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ అలాగే సిల్వర్ చూసుకున్నట్లయితే కనుక గ్రామ్ 244.90 రూపాయలు, అండ్ అలాగే కేజీ 244,900 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. సో ఈ ప్రైజెస్ అనేవి మీ సిటీస్ని బట్టి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇవే ప్రైజ్ ఉండకపోవచ్చు. ఎనీవే, మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, దీని తర్వాత ఇంకా బోల్డ్ అన్న అప్డేట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో. సో నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అప్డేట్స్ అనమాట. సో పెట్రోల్ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక పర్ లీటర్ 117.25 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ అలాగే డీజిల్ ప్రైస్ 104.96 రూపాయలుగా చూపిస్తుంది అనమాట పర్ లీటర్. సో ఇవి కూడా మీ సిటీస్ని బట్టి స్లైట్గా ప్రైజెస్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇవే ప్రైస్ ఉండకపోవచ్చు. ఎనీ మరి ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ ప్రోగ్రాంలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అదే ఏఐ వాయిస్ మోసాలు, మన గొంతుతోనే మనల్ని మోసం చేస్తే. సో ఈ టాపిక్ చాలా ఉపయోగకరమైంది, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో మనకు వినిపించే గొంతు నిజంగా మనకు తెలిసిన వ్యక్తిదేనా లేక ఏ ద్వారా సృష్టించిన గొంత అనే సందేహం రావచ్చు. సో ఈరోజు నేను ఈ షోలో మీ అందరికీ కూడా సులభంగా అర్థమయ్యే ఉదాహరణలు, అలాగే ఈ ఏ మోసాన్ని గుర్తించే పద్ధతులు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు విధుభారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ఏఐ వాయిస్ మోసాలు గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అవతల వ్యక్తి గొంతు మీ రిలేటివ్స్ లేదంటే మీ పిల్లలతో, కొడుకుదో, కూతురుదో, అన్నదో, చెల్లిదో అచ్చం అలాగే ఉంది. అమ్మా, నేను పెద్ద సమస్యలో ఉన్నాను, వెంటనే డబ్బులు పంపించు, ఎవ్వరికి చెప్పకు అని ఆ గొంతు ఏడుస్తూ మాట్లాడితే మీరేం చేస్తారు? వెంటనే భయపడతారా, డబ్బులు పంపిస్తారా, లేక ఒక్క నిమిషం ఆలోచిస్తారా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇప్పుడు ఆ గొంతు నిజంగా మీ కుటుంబ సభ్యుడిదే కాకపోవచ్చు. ఆ గొంతును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాయంతో తయారు చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అందుకే ఈరోజు మనం ఈ ఏఐ వాయిస్ మోసాలు గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఇవి ఈరోజు ఇలా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీ డబ్బుని, మీ కుటుంబాన్ని సైబర్ మోసాల నుంచి కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అసలు ఏఐ వాయిస్ మోసం అంటే ఏంటి అంటే ముందుగా ఏఐ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో చెప్పాలంటే కృత్రిమ మేధస్సు. ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో మనుషుల గొంతులను పోలిన గొంతులను తయారు చేయవచ్చు. దీనినే వాయిస్ క్లోనింగ్ అంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మాట్లాడిన ఆడియో లేదా వీడియోను ఉపయోగించి ఆ వ్యక్తి మాట్లాడినట్లుగా కొత్త మాటలను తయారు చేయడానికి కొన్ని ఏఐ టూల్స్ను దుర్వినియోగం చేయవచ్చు. అయితే ఏఐ టెక్నాలజీ అంత చెడ్డది కాదు. డబ్బింగ్, విద్య, దివ్యాంగులకు సహాయం వంటి మంచి పనులకు కూడా ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది మోసగాళ్లు ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఇతరులను మోసం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనం పెట్టే వీడియోలు, పబ్లిక్గా అందుబాటులో ఉన్న ఆడియోలు కూడా కొన్నిసార్లు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకనే ఈరోజు ఈ ఏఐ మోసాల గురించి తెలుసుకుందాం అండి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఏఐ వాయిస్ మోసాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనుక, సో ఒక కుటుంబంలో ఎవరైనా వేరే ఊర్లో ఉండి చదువుకుంటున్నారు అనుకుందాం. సో వాళ్ళ అమ్మగారికి ఒకరోజు

రోజు ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట. సో ఒక బాబు నుంచి, సో అతను, అమ్మ నేను ప్రమాదంలో పడ్డాను, నాకు వెంటనే డబ్బులు కావాలి, ఈ నెంబర్కి యూపీఐ ద్వారా పంపించు అని కొడుకు గొంతుతో ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఆ గొంతు అచ్చం తన కొడుకుదే అనిపిస్తుంది. అండ్ ఆ తల్లి భయపడుతుంది, ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే డబ్బులు పంపించే ఏర్పాట్లు చేస్తుందనమాట. అండ్ పంపించే అవకాశం కూడా ఉంది, కానీ నిజానికి ఆమె కొడుకుకి ఏమీ జరిగి ఉండకపోవచ్చు. అది ఏఐ సాయంతో తయారు చేసిన నకిలీ గొంతు కావచ్చు. ఇక్కడ మోసగాళ్లు ఉపయోగించేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మన ప్రేమను, మన భయాన్ని, మన ఆందోళనను కూడా. అందుకే మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, గొంతు తెలిసినంత మాత్రాన ఫోన్ చేసిన వ్యక్తి నిజమైన వ్యక్తే అని నమ్మకండి. అండ్ ఈ మోసాలను ఎలా గుర్తించాలి? మరి ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం గమనించాలి అంటే, మొదటిది అత్యవసరంగా డబ్బులు అడగడం. ఇప్పుడే పంపించాలి, 5 నిమిషాల్లో పంపించకపోతే ప్రమాదం జరుగుతుంది, ఎవరికీ చెప్పొద్దు అని ఎవరైనా ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండండి. రెండోది, తెలియని నెంబర్ నుంచి మీ బంధువు గొంతుతో కాల్ రావడం. కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చిందని అది తప్పనిసరిగా మోసమే అని చెప్పలేం, కానీ డబ్బులు అడిగితే మాత్రం మరింత జాగ్రత్త అవసరం. మూడోది, వ్యక్తిగత సమాచారం అడగడం. ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలు లేదా పాస్వర్డ్లు అడిగితే అస్సలు చెప్పకండి. మీ బ్యాంకు పిన్ లేదా ఓటీపీని ఫోన్లో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగోది, భయపెట్టి నిర్ణయం తీసుకునేలా చేయడం. మోసగాళ్లు మనకు ఆలోచించే సమయం ఇవ్వరు, భయపెడతారు, తొందర పెడతారు, కానీ మీరు మాత్రం ఆగాలి, ప్రశాంతంగా ఆలోచించాలి, అది నిజమో కాదో నిర్ధారించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఏఐ గొంతు ఎప్పుడూ రోబోట్లా వినిపించదు, అది చాలా సహజంగా కూడా ఉండవచ్చు. కాబట్టి గొంతు వింతగా ఉందా లేదా అనే ఒక విషయంపైనే ఆధారపడకండి. అండ్ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు చాలా ముఖ్యమైన 5 జాగ్రత్తలు అయితే నేను మీతో చెప్తాను మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయం మీద. అందుకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ ఏ వాయిస్ మోసాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, అయితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయం ఏదైతే చెప్తాను అని చెప్పాను కదా. సో మొదటి జాగ్రత్త, ఎవరో మీ కుటుంబ సభ్యుడి గొంతుతో ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బులు అడిగితే వెంటనే డబ్బులు పంపించకండి. రెండో జాగ్రత్త, కాల్ కట్ చేసి మీకు ఇప్పటికే తెలిసిన వారి అసలు ఫోన్ నెంబర్కు తిరిగి కాల్ చేయండి. వీలైతే మరో కుటుంబ సభ్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అలాగే మూడో జాగ్రత్త, మీ కుటుంబంలో ఒక రహస్య గుర్తింపు పదాన్ని నిర్ణయించుకోండి. ఉదాహరణకు కుటుంబ సభ్యులకి మాత్రమే తెలిసిన ఒక పదం. ఎవరైనా అత్యవసరంగా డబ్బులు అడిగితే ఆ పదం ద్వారా గుర్తింపును నిర్ధారించుకునే అదనపు పద్ధతిగా ఉపయోగించవచ్చు. అయితే ఒక్కదానిపైనే పూర్తిగా ఆధారపడకుండా తిరిగి కాల్ చేసి కూడా నిర్ధారించుకోండి. అలాగే నాలుగో జాగ్రత్త, సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు, ఫోన్ నెంబర్లు వంటి సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్గా ఉన్న ప్రతి వీడియో దుర్వినియోగం అవుతుందని కాదు, కానీ అవసరమైనంత మాత్రమే పంచుకోవడం మంచిది. ఐదో జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు ఈ విషయాలు వివరించండి. టెక్నాలజీ గురించి తెలియకపోవడం వల్ల ఎవరు మోసపోకుండా అవగాహన కల్పించండి. ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబ సభ్యుడి గొంతు వినిపించగానే మనకు నమ్మకం కలుగుతుంది, కానీ ఆ నమ్మకాన్ని ఉపయోగించుకునే అవకాశం మోసగాళ్ళకి ఇవ్వకూడదు. భయపడకండి, కానీ నిర్ధారించుకోకుండా నమ్మకండి. అండ్ అలాగే ఒకవేళ మోసపోతే ఏం చేయాలి, సో ఒకవేళ మోసపోతే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 సి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కే యాత్రి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?
6: రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఏఎస్ మోసాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. అయితే ఒకవేళ మోసపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ పొరపాటున డబ్బులు పంపించేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మొదటిగా ఆలస్యం చేయకుండా మీ బ్యాంకును సంప్రదించి లావాదేవీ గురించి తెలియచేయండి. భారతదేశంలో సైబర్ ఆర్థిక మోసాల కోసం 1930 హెల్ప్ లైన్కు వెంటనే కాల్ చేయండి. అలాగే అధికారిక వెబ్సైట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్

www.adventistchurch.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, అధికారిక వెబ్సైట్ cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బులు పంపించిన సమయం, లావాదేవీ వివరాలు, ఫోన్ నెంబర్లు, మెసేజ్లు, స్క్రీన్ షాట్లు వంటి ఆధారాలను భద్రపరచుకోండి. డబ్బులు తిరిగి వస్తాయని ఎవరు హామీ ఇవ్వలేరు. అయినప్పటికీ త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల సంబంధిత అధికారులకు చర్య తీసుకునే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా మోసపోయిన వ్యక్తిని నిందించకండి. ఈ మోసాలు చాలా నమ్మదగినవిగా కనిపించవచ్చు, మనకు తెలిసిన వారికి కూడా జరగవచ్చు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది. మనం ఇంట్లో కూర్చొనే డబ్బులు పంపించవచ్చు, వీడియో కాల్స్లో దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను చూడవచ్చు, కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. కానీ అదే టెక్నాలజీని కొంతమంది మోసాలకు ఉపయోగిస్తున్నారు. అందుకే మనం టెక్నాలజీకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని తెలివిగా జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలి. సో ఈరోజైతే మనం మూడు విషయాలను గుర్తుంచుకుందాం. ఒకటి, తెలిసిన గొంతు వినిపించిందని వెంటనే నమ్మకూడదు. రెండు, అత్యవసరంగా డబ్బులు అడిగితే అసలు వ్యక్తిని మరోసారి సంప్రదించి నిర్ధారించుకోవాలి. మూడు, మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. మీ ఇంట్లో అమ్మా నాన్నలకు, మీ పిల్లలకు, మీ స్నేహితులు కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఎందుకంటే మనం తెలుసుకున్న జాగ్రత్త మన ఒక్కరికే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా కాపాడవచ్చు. చివరికి ఒక చిన్న మాట, గొంతు మీకు తెలిసి ఉండొచ్చు కానీ డబ్బులు పంపించే ముందు ఆ వ్యక్తిని నిర్ధారించుకోండి. సో మరి ఇదండి ఈరోజు గుడ్ మార్నింగ్ విచార ప్రోగ్రాంలో బోల్డన్ని విషయాలైతే తెలుసుకున్నాం కదా. అది కూడా నేటి సమాజంలో జరుగుతున్న ఈ ఏఐ వాయిస్ మోసాల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఫాలో చేయండి. అని ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

0: FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రకడ. ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించకుండా అన్ని వర్గాల వారికి ఎలా న్యాయం చేయాలనే అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన

ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. విజయదశమి పండుగ సందర్భంగా రేపటి నుంచి 20వ తేదీ వరకు కనకదుర్గ అమ్మవారి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండి పుల్లారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. అనుమతి పొందిన దుర్గా మండపాల నిర్వాహకులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని పుల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 3 గంటల వరకే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. పగటిపూట సైతం భక్తులను గుంపులుగా కొండపైకి పంపుతున్నారు. చిరుతల సంచారం దృష్ట్యా సాయంత్రం 6 గంటలకల్లా నడక మార్గాన్ని మూసివేయాలని అటవీ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిపాదనలు పంపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. అండ్ ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో కూడా ఒక అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ అండ్ తల్లిదండ్రులు ఏం చెయ్యాలి అని చెప్పేసి. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజుల్లో పిల్లలందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, బట్ అలా ఉండకుండా ఉండడానికి పేరెంట్స్గా ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఉదయం నిద్ర లేవగానే పిల్లలు ఫోన్ అడుగుతున్నారు. అన్నం తినాలంటే ఫోన్ కావాలి, హోంవర్క్ చేయాలంటే ఫోన్ కావాలి, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నా ఫోన్ కావాలి. అమ్మ ఒక్క 5 నిమిషాలు ప్లీజ్ అని అడుగుతారు. ఆ 5 నిమిషాలు కాస్త అరగంట అవుతుంది, అరగంట కాస్త గంట అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులు ఫోన్ తీసేస్తే పిల్లలు కోపం తెచ్చుకుంటారు, ఏడుస్తారు. కొంతమంది పిల్లలు అసలు మాట్లాడడమే మానేస్తారు. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో కూడా ఉందా? అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉండకుండా తల్లిదండ్రులు ఏం చేయాలి అని చెప్పేసి. అయితే ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్ అవసరమే. ఎందుకు? చదువు కోసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొన్నిసార్లు వినోదం కోసం కూడా ఫోన్ ఉపయోగపడుతుంది. కానీ ఎంతసేపు ఉపయోగించాలి, ఏం చూడాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరు కౌశల్ గా ప్రోగ్రాంలో. అండ్ పిల్లలకు అసలు ఫోన్ వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే కనుక ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వంతలా అసలు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది ఏంటి ఆ ఫోన్లో అంటే కనుక, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఫోన్లో చాలా కలర్ఫుల్ వీడియోలు ఉంటూ ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, పాటలు ఉంటాయి, చిన్న చిన్న వీడియోలు అంటే షార్ట్స్ ఉంటాయి. సో ఇవైతే పిల్లల్ని చాలా

ఎక్కువగా అట్రాక్ట్ చేస్తానన్నమాట. ఒక వీడియో అయిపోగానే ఇంకో వీడియో వస్తుంది, ఒక గేమ్ ఆడగానే మరో గేమ్ ఆడాలనిపిస్తుంది. పిల్లలకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకే ఫోన్లో కనిపించే విషయాలు వాళ్లను త్వరగా ఆకర్షిస్తాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది, తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు పిల్లలు ఏడవకుండా ఉండడానికి కూడా ఫోన్ ఇస్తూ ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు, రెస్టారెంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో పని చేసుకునేటప్పుడు కూడా ఈ ఫోన్ ఇస్తూ ఉంటారన్నమాట, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని. ఇది ఒక్కరోజు జరిగితే సమస్య కాకపోవచ్చు, కానీ ప్రతిసారి పిల్లలు ఏడిస్తే ఫోన్ ఇవ్వడం, భోజనం చెయ్యను అంటే ఫోన్ ఇవ్వడం, నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూడడం అలవాటుగా మారితేనే సమస్యలు రావచ్చు. పిల్లలు బయట ఆడుకోవడం తగ్గించవచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గించవచ్చు, నిద్రకు ఆటంకం కలగవచ్చు, చదువుపై దృష్టి పెట్టడం కూడా కష్టం కావచ్చు అన్నమాట. అయితే ఫోన్ ఉపయోగించే ప్రతి పిల్లవాడికి ఈ సమస్యలు వస్తాయని కాదు, పిల్లలు ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, వారి వయసు ఎంత, నిద్ర మరియు ఆటకు ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే విషయాలు కూడా ముఖ్యం. అందుకే ఫోన్ను పూర్తిగా నిషేధించడం కంటే దాన్ని ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించడం ముఖ్యం. అండ్ అయితే ఫోన్ వల్ల పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి, సో దీని గురించి మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపో.

రేపు అండ్ మనమున్నాం జోర్గా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ అయితే పిల్లలకి ఫోన్ వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. సో మొదటిది అతిగా స్క్రీన్ టైం అన్నమాట. పిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉంటే బయట ఆడుకోవడానికి, పుస్తకాలు చదవడానికి, కుటుంబంతో మాట్లాడడానికి సమయం తగ్గిపోవచ్చు. రెండోది ఆన్లైన్ గేమ్స్. కొన్ని గేమ్స్లో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించే విధానాలు ఉంటాయి. కొన్ని గేమ్స్లో తెలియని వ్యక్తులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, డబ్బులు ఖర్చు చేసే ఫీచర్లు ఉన్నాయా అనే విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మూడోది సైబర్ వేధింపులు మరియు అపరిచితులు. ఆన్లైన్లో అందరూ మనకు తెలిసిన వాళ్ళు కాదు. కొంతమంది నకిలీ పేర్లతో పిల్లలతో పరిచయం పెంచుకోవచ్చు. వ్యక్తిగత ఫోటోలు, ఇంటి చిరునామా, స్కూల్ పేరు లేదా ఫోన్ నెంబర్ అడగవచ్చు. పిల్లలకు ఎవరైనా అసౌకర్యంగా మాట్లాడినా, బెదిరించినా, రహస్యంగా ఫోటోలు అడిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి అని నేర్పించాలి. నాలుగోది తప్పుడు సమాచారం మరియు అనుచితమైన వీడియోలు. పిల్లల వయసుకు తగని విషయాలు అనుకోకుండా కనిపించవచ్చు. అందుకే తల్లిదండ్రులు తగిన సేఫ్టీ సెట్టింగ్స్ ఉపయోగించాలి. అయితే ఏ ఫిల్టర్ కూడా అన్ని ప్రమాదాలను పూర్తిగా అడ్డుకోలేదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తప్పు చేసినా భయపడకుండా తల్లిదండ్రులతో మాట్లాడగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి. సో మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? సో ఈ విషయం మీద మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: కొంచెం క్రాఫ్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తా,
2: నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. అయితే పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే గనక అసలు ఒక ప్రశ్న అనుకుందాం, పిల్లల చేతిలో ఫోన్ ఉండకూడదా లేక ఫోన్ ఇవ్వాలా అని చెప్పేసి. దీనికి ఒకే సమాధానం అందరికీ సరిపోదు, పిల్లల వయసు అవసరాలు ఉపయోగించే విధానం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. సో మొదటి సూచన, ఫోన్ వాడటానికి సమయాన్ని నిర్ణయించండి. పిల్లలకు ఎప్పుడు ఫోన్ ఉపయోగించవచ్చు, ఎంతసేపు ఉపయోగించవచ్చు అనే విషయం ముందుగానే చెప్పండి. ఉదాహరణకు హోంవర్క్ పూర్తయ్యాక కొంత సమయం వినోదం కోసం కేటాయించవచ్చు, కానీ రాత్రి పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టే అలవాటు చేయండి. సమయం అయిపోయినప్పుడు ఒక్కసారిగా ఫోన్ లాక్కోవడం కంటే ముందుగానే ఇంకో 10 నిమిషాల్లో ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్పండి. ఇంకా రెండో సూచన, ప్రత్యామ్నాయాలను చూపించండి. పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదని చెప్పడం మాత్రమే సరిపోదు, దాని బదులు ఏం చేయాలో కూడా చెప్పాలి. బయట ఆటలు, సైక్లింగ్, కథల పుస్తకాలు, డ్రాయింగ్, పజిల్స్, సంగీతం, కుటుంబంతో బోర్డు గేమ్స్ వంటి పనులను ప్రోత్సహించాలి. పిల్లలు బోర్గా ఫీల్ అయిన ప్రతిసారి ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్లకు వాళ్లే ఆడుకోవడానికి అవకాశం ఇవ్వడం కూడా మంచిదే. మూడో సూచన, తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలి. పిల్లల ముందు ఎప్పుడు ఫోన్ చూస్తూ పిల్లలను మాత్రం ఫోన్ చూడొద్దని చెప్పడం సరిగ్గా పనిచేయకపోవచ్చు. భోజనం చేసేటప్పుడు, కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఫోన్లను పక్కన పెట్టండి. రోజులో కొంత సమయం పిల్లలతో ఫోన్ లేకుండా గడపండి. వాళ్ళు స్కూల్లో ఏం జరిగింది, ఎవరితో ఆడుకున్నారు, ఏం నేర్చుకున్నారు అని అడగండి. పిల్లలకు ఖరీదైన బొమ్మలు కొనివ్వడం కంటే మనం వారితో గడిపే సమయం ఎక్కువ విలువైనదిగా ఉంటుంది. నాలుగో సూచన, ఆన్లైన్ భద్రత నేర్పించండి. తెలియని లింకులు క్లిక్ చేయకూడదు. ఓటీపీలు, పాస్వర్డ్లు, ఇంటి చిరునామా, వ్యక్తిగత ఫోటోలు అపరిచితులకు పంపకూడదు. ఏదైనా తప్పు జరిగితే భయపడకుండా తల్లిదండ్రులకు చెప్పాలని వారికి నమ్మకం కల్పించండి. ఫోన్లో వయసుకు తగిన కంటెంట్ సెట్టింగ్స్, పేరెంటల్ కంట్రోల్స్ ఉపయోగించాలి, కానీ అవి పిల్లలతో మాట్లాడడానికి ప్రత్యయం కావు. పిల్లలు చదివితే ఫోన్, చదవకపోతే ఫోన్ తీసేయడం అనే పద్ధతిగా బదులు ఫోన్ అనేది బాధ్యతతో ఉపయోగించాల్సిన పరికరం అని నేర్పించండి. నియమాలను పిల్లలతో చర్చించి నిర్ణయించండి. వాళ్ల వయసుకు తగ్గట్టుగా స్వీయ నియంత్రణ అలవాటు చేయండి. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకి వాళ్ళకే వచ్చేలాగా మనం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. సో అయితే పిల్లల వయసును బట్టి ఏం చేయాలి ఇక్కడ, సో అది కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అయితే ఇక్కడ పిల్లల వయసును బట్టి ఏం చేయాలి అంటే, వయసును బట్టి మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రెండేళ్లలోపు పిల్లలకు వీడియో కాల్స్ వంటి సందర్భాలను మినహాయించి స్క్రీన్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లల ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చి ఒంటరిగా వదిలేయడం కంటే పెద్దవాళ్లతో కలిసి వయసుకు తగిన కంటెంట్ చూడడం మంచిది. స్కూలు వయసు పిల్లలకు ఫోన్ వినియోగం విషయంలో స్పష్టమైన నియమాలు అవసరం. చదువు, నిద్ర, శారీరక ఆటలు, కుటుంబ సమయం దెబ్బతినకుండా చూసుకోవాలి. టీనేజ్ పిల్లలకు ఆన్లైన్ గోప్యత, సైబర్ వేధింపులు, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగం గురించి వివరించాలి. పిల్లల వయసు ఏదైనా సరే, వారికి సరిపడా నిద్ర, శారీరక శ్రమ, కుటుంబంతో సమయం తప్పనిసరి. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, స్మార్ట్ ఫోన్ మన శత్రువు కాదు, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం. పిల్లల చేతిలో ఫోన్ పెట్టడం సులభం, కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారు అనే విషయాలను గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు కేవలం ఫోన్ ఉపయోగించడం నేర్పించకండి, ఫోనును ఎప్పుడు పక్కన పెట్టాలో కూడా నేర్పించండి. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ పిల్లలతో ఒక చిన్న పని చేయండి, కనీసం 15 నిమిషాలు

ఫోన్ పక్కన పెట్టి వారితో మాట్లాడండి, వాళ్లతో ఆడండి, వాళ్ళు చెప్పేది వినండి. ఎందుకంటే పిల్లలకు మనం ఇచ్చే అత్యంత విలువైన బహుమతి ఖరీదైన స్మార్ట్ ఫోన్ కాదు, మన సమయం, మన ప్రేమ, మన శ్రద్ధ. చివరిగా ఒక చిన్న మాట, పిల్లల చేతిలో ఫోన్ ఉండడం కంటే వారి జీవితంలో తల్లిదండ్రుల సమయం, ప్రేమ, మార్గదర్శకత్వం ఉండడం ముఖ్యమన్నమాట. సో ఇవన్నీ కూడా ఇవాళ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసేయండి. బోల్డని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా, ఇవన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే విషయాలే. అండ్ ఇంకా బోల్డని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రకట. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధానిలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. విధుల నిర్వహణ కోసం సుమారు 23,000 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అదనపు మోహరింపుతో రాజధానిలో కేంద్ర బలగాల సంఖ్య 25,000 దాటింది. 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించకుండా అన్ని వర్గాల వారికి ఎలా న్యాయం చేయాలనే అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కీలక ఖనిజాల నిల్వకు

సంబంధించి నెల రోజుల్లోపు ఒక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర గనుల కార్యదర్శి కేశవ చంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల్లో కీలక ఖనిజాలకు

ఇటు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గౌరవార్థం కేరళం ప్రత్యేక పోస్టల్ కవర్ను నిన్న విడుదల చేసింది. జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేస్తూ మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నబీ పిళ్ళైకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్గా, అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిగా, దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్లో జడ్జిగా ఆమె పనిచేశారు. గాజాల్లో ఇజ్రాయెల్ దురాగతాలపై ఏర్పాటైన స్వతంత్ర అంతర్జాతీయ కమిషన్కు పిళ్ళై నేతృత్వం వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్యదర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధర 1000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళతామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని చెప్పారు. 500 రూపాయలు, 300, 100 రూపాయల టికెట్లు రద్దు చేసినట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
3: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
4: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
3: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంజాయ్ అయిపోయాం హర్వీల్లు ప్రోగ్రామ్ లోకి. ఇవాల్టి హర్వీల్లు ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తున్నాను. సో ఇవాల్టి హర్వీల్లు ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి

ప్రకటించారు. సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 0866 24 888 14. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది, అది వింటూ నాకు ఆన్సర్ మెసేజ్ పంపించేస్తూ ఉండండి. సో వింటూ ఉండండి విధు భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దేవ సేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎమ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయ మేడం ఎలా ఉన్నారు, క్షేమమేనా, హర్విల్లకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యవతి గారు నందిగామ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం, సింప్లీ గుడ్ అబౌట్ ద ప్రజెంట్ డిజిటల్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రికాషన్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ అంటూ చెప్పారని చెప్తున్నారు. ఓకే, ఎనివే మీరు ఆన్సర్ పంపించారా లేదా ఎంత పెద్ద మెసేజ్ పంపించారు అందులో ఆన్సర్ ఉందో లేదో ఎదుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఇంత పెద్ద మెసేజ్ చదవగా నాకు అందులో ఆన్సర్ అయితే కనిపించింది అనమాట. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక నవనీతం గారు దొడ్ల బల్పూర్ గిరీష్ బాబు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మా పేర్లు దేవరపల్లి మధుబాబు, అనిత, అవినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, చరణ్, కనవది, ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దాసరి చంద్రశేఖర్ ఫ్రమ్ గుడిపాడు వలసపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో హాయ్ గుడ్ మార్నింగ్ దీపుజీ బాగున్నారా అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నవరసవర్ధ హరివిల్లకి స్వాగతం అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాయి శిస్త్ర తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదం మల్లశ్రీ గారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు పంపిస్తున్నారనమాట. సో ఇంకా టైప్ చేస్తూనే ఉన్నారు, ఆన్సర్ ఇంకా పంపించలేదు. అండ్ అలాగే హాయ్ శుభోదయం అంటూ మొబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ దీపు అక్క విజయవాడ తేజు అంటూ పంపించేస్తున్నారు, అందరి పేర్లు పెట్టేసి. ఎనివే నువ్వైతే క్వశ్చన్కి ఆన్సర్ చేయనానా ఎవరో కానీ నీ పేరు పెట్టాలమ్మా, మా పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఐఎమ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు నమస్తే దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక పేరు కూడా ఏం పంపించలేదు. సో మీరు ఏదైనా ఆన్సర్ పంపించినప్పుడు మీ పేరు కూడా పంపించండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను అనమాట, 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అంటే నవి పిల్లే, దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, మాజీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉన్నతాధికారి అనమాట. సో నవి పిల్లే ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు కూడా కొంతమంది మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244884. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఎఫ్ఎం 101.3
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడేలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో కొంచెం ఈజీ క్వశ్చన్ అడిగాను అనుకుంటా. చాలామంది ఆన్సర్లు పంపించేశారు. ఏమే మరి చక్కచక్క చదివేస్తాను ఎవరెవరు పంపించారు. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎమ్ సాయి సంజన ఫ్రమ్ బెంగళూరు అంటూ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శివ శ్రీఫ్ అని దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మదినేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా జవాబు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ చెరుకుపల్లి నుండి అన్నపూర్ణ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం సునంద అనంతపురం నుంచి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బోధన్ పచేపల్లి నుంచి ఎలగండుల మార్కెండేల లక్ష్మీ గారు పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంకా బోల్డ్ ఆన్సర్లు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం హరవెల్లో ప్రోగ్రాంలో. సో క్వశ్చన్ అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో ఇంకా చాలా మెసేజ్లు వచ్చినాయి. ఈజీ క్వశ్చన్ అనుకుంటా, చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట. ఎనీవే, నెక్స్ట్ ఎవరు అంటే కనుక కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లింగేశ్వర్ అండ్ మిత్రన్ హెయింటీశ్వర్ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మొనీషా సి మదురై తమిళనాడు నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేయు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండల మల్లికార్జునరావు కామర్స్ లెక్చరర్ శ్యామలాబాయ్ మోహిత్రావు జ్యోత్స్నవి భైరవ్ నగర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి ఆన్సర్ పంపించలేదు, సారీ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక హంపాపుర గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేసు జూకు అదెప్ప పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదన్నమాట. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే కనుక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదాం చెన్నకేశ్వరరావు గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే, మరి ఇందుకు ఆన్సర్ ఏంటంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు అంటే 4 సంవత్సరాలకు ఒకసారి అనమాట. వేసవి శీతాకాల ఒలింపిక్స్ వేర్వేరు షెడ్యూల్లో జరుగుతాయి అనమాట. ఎనివే, మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బట్ ఇంకొక మెసేజ్ వచ్చింది, ఎవరు అంటే కనుక హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది? దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసి

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనమున్నాం హరవెల్లు ప్రోగ్రామ్ లో. సో 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది అని అడిగాను కదా. సో దీనికి కూడా చాలా ఆన్సర్లు వచ్చేసాయి అనమాట. చూద్దాం ఎవరెవరు పంపించేశారు. శుభోదయం మేడం, బాగున్నారా? మార్నింగ్ నుండి మంచి టాపిక్స్తో చక్కగా వివరించారు, మంచి సాంగ్స్ వేస్తున్నారంటే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క, హనీ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించారనమాట. ఎనీవే, నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచారి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపి గారు అంటూ పంపిస్తున్నారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బోధనం పోచపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ శివశ్రీ ఫనీ దేశాయపేట వేటపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావాలి గారు రైట్ ఆన్సర్. అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆన్సర్ ఈజ్ అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాటమయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చింతలపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇదొచ్చి సక్కుబాయి గారు ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి జస్ట్ విషెస్ మాత్రం పంపిస్తున్నారనమాట. నెక్స్ట్ సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ అండి, మార్నింగ్ నుంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అన్ని సాంగ్స్లో కామన్ పాయింట్ అంటూ ఒకటి పంపించారు. ఎస్, మీరు గుర్తుపెడతారా లేదా అని అనుకున్నాను, బట్ గుర్తుపట్టేశారనమాట. ఎనీ మరి మీరైతే నాకు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది అంటే కెనడాకు చెందిన రచయిత్రి కవయిత్రి అన్నే కార్సన్కి అనమాట. సో అన్నే కార్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీవే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 51 నిమిషాల 15 సెకండ్లు కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రకడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. నిరసనల నేపథ్యంలో 250 రైళ్లు రద్దయ్యాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ది ల్యాన్సెట్ జనరల్ అధ్యయనం ప్రకారం 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. 1990 నాటి సంఖ్యకు ఇది రెట్టింపు. 1990-2023 మధ్య భారతదేశంలో మానసిక రుగ్మతల ప్రాబల్యం 123% పైగా పెరిగిందని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఇజ్రాయెల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత సౌర పురస్కారాన్ని ప్రకటించారు. ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజంకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు. మరోవైపు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గౌరవార్థం కేరళం రాష్ట్రం ప్రత్యేక పోస్టల్

లను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడి స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళతామని దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి వికే సీననాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:10:30 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి. మరి చాలా రోజుల తర్వాత ఇలా మధ్యాహ్నం వేళ మీ అందరినీ కలుస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. మరి ఈరోజు అదే హ్యాపీనెస్ మీకు కూడా పాటల ద్వారా పనిచేస్తాను. మరి వినేసేయండి మంచి పాటలు అండ్ మంచి అప్డేట్స్, మంచి టూర్ అన్నీ రెడీగా ఉన్నాయి మీకోసం. సో సందడి కూడా చేసేద్దాం. ఇవన్నీ అవ్వాలంటే ముందుగా సినిమా కబుర్లు మనం ఎంట్రీ ఇచ్చాం కాబట్టి అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే చందనాతో కలిసి.

సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి, ఎవరికి సంబంధించింది అని అంటే, చెప్తా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ముత్తు నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, ముత్తం నుంచి సాంగ్ వినేశారు కదా. మనం అయితే సినిమా కబుర్లలో ముందుగా తెలుసుకుందాం మంచి అప్డేట్ గురించి. ఇంతకీ ఈ అప్డేట్ విషయానికి వస్తే, మరి దసరా మొదలైపోతుంది రేపే, మరి పండగ స్పెషల్ సినిమా సందడి ఎలా ఉంటుంది? అంటే పోటాపోటీగానే ఉండబోతుంది. ఈసారి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి హిట్ అందుకోవాలని మనందరం కోరుకుందాం. పండగ వేళ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఇలా కోరుకున్నాం కాబట్టి మరి అప్డేట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిం జైలర్ ఉంది కదా, మరి దాని సీక్వెల్గా జైలర్ 2 అయితే రాబోతుంది పండుగల్లో, ఈ దసరాలో. మరి ఎప్పుడు అని అంటే 15వ తారీఖు అనమాట. సో అది విషయం. మరి ఒక రిటైర్ అయిన ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఆ ఎంప్లాయ్ యొక్క లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అతను ఒక పవర్ఫుల్ విలన్ క్రియేట్ చేసిన ఒక కొత్త అండర్వరల్డ్ సామ్రాజ్యంతో ఎదుర్కొనే విధానం, అండ్ తన ఫ్యామిలీని వారసత్వాన్ని కాపాడుకునే విధానంగా మనకి మన అందరి ఫేవరెట్ హీరో మన రజనీకాంత్ గారు కనబడతారనమాట, టైగర్ ముత్తువేల్గా. మరి అలా కనిపిస్తూ మనకి అక్టోబర్ 15న జైలర్ 2 మూవీతో రాబోతున్నారు. మరి ఆ రేంజ్ హిట్ అందుకోవాలని మళ్ళీ కోరుకుందాం, జైలర్ అంత హిట్ అయితే. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, మరిన్ని అప్డేట్స్. ఈ లోపు మంచి సాంగ్ వస్తుంది. ఈ రోజైతే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే ఉంది, తను ఎవరు అనేది ఒక పాట తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఈలోపు ఈ సాంగ్ వినేసేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సిద్ శ్రీరామ్ వాయిస్ లో అలాగే రోహిత్ వాయిస్ లో మంచి సాంగ్స్ వినేశారు. మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. మరి ఇందాక మీరు విన్న ఓబులమ్మ పాటలో మనకి కనిపించే ఆ ఓబులమ్మ పుట్టినరోజు అనమాట ఈరోజు. అదే మనందరి ఫేవరెట్ రకుల్ ప్రీత్ సింగ్. సో రకుల్ ప్రీత్ సింగ్ మంచి మూవీస్తో రెడీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మరి అలా మంచి మూవీస్తో రావాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఈ హీరో మూవీతో మనందరికీ హీరోగా అలా అలా అలా తెర మీద కనిపించారు కదా. సో అశోక్ గల్లా, మరి తనతో పాటు శ్రీ గౌరీ ప్రియ, అలాగే శివాత్మిక రాజశేఖర్, వీళ్ళందరూ కలిసి ఒక కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? వీసాట. వింటారా సరదాగా ఆ వీసా గురించి ఏంటో. సో ఏంటంటే, ఒక సొంత ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఎదురయ్యే కష్టాలు, సంబంధాలు, ఇలా వాటి మధ్య వచ్చే సమస్యలు, వాటన్నిటినీ దాటుకుంటూ తమ కలలను ఎలా సాధించారు ఆ యువత అనేది చెప్పే ఒక మంచి స్టోరీ అనమాట. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా నిలుస్తుందని అనుకుంటున్నారు. మరి ఇలా మనందరికీ ఈ మూవీని అందించిన ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే ఉద్భవ్ రఘు గారు, అండ్ కంపోజర్ వచ్చేసి విజయ్ బుల్గిన్. ఓకే, మరి ఈ సినిమా టైటిల్ కూడా అదే అనమాట, వింటారా సరదాగా. సో టైటిల్ బాగుంది కదా, వీసా, వింటారా సరదాగా. మరి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే అక్టోబర్ 17న, అంటే దసరా స్టార్ట్ అయిన 1 వీక్కి మనకి ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈలోపు ఇంకేం లేవా మధ్యలో అంటారా, ఉంది, మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి కూడా. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఒక సాంగ్ వినేయాలి. మరి వింటూ స్టే ట్యూన్డ్.

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి అర్థమైపోయింది కదా మన అప్డేట్ ఏంటి అనేది. రియల్ కమ్ రియల్ జంట అయిన విజయ్ దేవరకొండ రష్మికల ఫిల్మ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సినిమాని అక్టోబర్ 16 రాబోతుందన్నమాట అది విషయం. మరి ఈ సినిమా రణబాలిగా మనకి మన విజయ్ దేవరకొండ కనబడబోతున్నారు. 1854 to 1878 మధ్య జరిగిన బ్రిటిష్ పాలనలో అణచివేత, కరువు, ఆకలితో అల్లాడే జనం, వీళ్ళందరి నెత్రుతో తడిసిన నేలపైన ఒక వీరుడు రణబాలిగా తిరుగుబాటు చేస్తాడనమాట. తన ప్రజల కోసం బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఎదిరించి ఎదురు నిలిచి బ్రతుకు కోసం మొదలైన ఆ పోరాటాన్ని మనకి చూపిస్తారు తెరపైన. మరి ఈ మహాప్రతిఘటనకి వాళ్ళు ఎలా తిరగబడ్డారు అనేది మనకి కథ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసి అజయ్, అతుల్ వీళ్ళిద్దరూ కంపోజర్స్గా ఉన్నారు. మరి అది విషయం. మరి అక్టోబర్ 16 మీ అందరి కోసం ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది, అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఉంది తెలుసుకుందాం. అండ్ ఈలోపు అయితే ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం. బలగ మూవీ నుంచి వింటూ స్టే ట్యూన్డ్.

మంచి సాంగ్ అలా వినేశారు కదా బలగం నుంచి. మరి బలగం మూవీ ద్వారా మనందరికీ తన టాలెంట్ని అలా ప్రదర్శించిన మనందరి ఫేవరెట్ కమీడియన్ కమ్ హీరో ప్రియదర్శి కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రియదర్శికి జంటగా నాగదుర్గ అని చెప్పి ఒక కొత్త హీరోయిన్ మనకి కనబడబోతోంది అన్నమాట తెరపైన. మరి వీళ్ళిద్దరి జంట ఆ సినిమాతో చాలా మంచి హిట్ పేర్ అయిపోవాలని కోరుకుందాం. మరి వంశీరెడ్డి దొండపాటి మరి ఈయనైతే ఈ మూవీకి డైరెక్టర్గా మనకి డైరెక్షన్ చేయబోతున్నారు అండ్ సురేష్ బొబ్బిలి గారు కంపోజర్ అనమాట. మరి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ అయితే రాబోతోంది. ఇది కూడా రణబాలి ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అదే రోజు అనమాట. సో అక్టోబర్ 16న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అండ్ నాకు ఈ పేరు అయితే చాలా బాగా నచ్చింది, టైటిల్ అయితే ఇడుపు కాగితం అన్నమాట, వెరైటీగా ఉంది టైటిల్. మరి చూద్దాం ఈ మూవీ థీమ్ ఏంటి, అసలు ఇవన్నీ వెనకాల ఏం జరిగింది స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో అది దానికన్నా ముందు ఇంకొక మంచి పాటని మీకు వినిపించేస్తాను. మరి ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ఒక యాక్టర్ కమ్ కమీడియన్ అయిన రఘుబాబు గారి బర్త్డే కూడా అనమాట. అండ్ అంతేకాదు మనందరి ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది, మరి అందులో నటించిన సంజన గర్లాని గారి బర్త్డే కూడా ఈరోజే అనమాట. మరి వీళ్ళందరికీ అలా అలా అలా డెడికేట్ చేస్తూ మంచి సాంగ్స్ వినిపించేద్దాం. ఇంట్రెస్ట్ అయితే

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హలో,
3: ఇక పక్కన.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో సినిమా కబుర్లు. మరి ఈ పాటలో మనందరికి కనిపించే ఆ క్యూట్ హీరోయిన్ అప్డేట్ అనమాట. మనందరి ఫేవరెట్ అనుపమ బర్డ్ అప్డేట్ అయితే ఉంది మనకి. మరి ఇంతకీ ఏంటంటే, అనుపమ అండ్ అలాగే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరూ జంటగా ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి గాజుల భద్రప్ప గారు డైరెక్షన్ అందిస్తారనమాట. అండ్ నరేష్ కృతి కిరీటి గారు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తారు వీళ్ళిద్దరూ కూడా. అండ్ ఈ మూవీకి కంపోజర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి గారు. మరి ఇంతకీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే టైటిల్లో కూడా క్రేజీ ఉంది. సో క్రేజీ కళ్యాణం అంట. మరి వీళ్ళిద్దరికీ జరిగే కళ్యాణం చాలా క్రేజీగా ఉండబోతుందని నాకు అయితే అర్థమైంది టైటిల్ ద్వారా. మరి అది ఈ సినిమా అయితే సేమ్ డే ఎప్పుడు ఎడుపు కాగితం రణబాలితో

పోటీ పోటీగా మనకి అక్టోబర్ 16 ఇది రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అదే సంగతి మరి ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హాస్య నటుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకళ్ళు ఎవరు అని అంటే కళ్ళు చిదంబరం గారు. మరి ఈయన పేరు తలుచుకోగానే చాలా మూవీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మరొకరు ఎవరు అంటే ఎం వెంకటేశ్వరరావు గారు. అండ్ అలాగే ఇంకొక హాస్య నటులు ఎవరు అని అంటే గుండు హనుమంతరావు గారు. మరి వీళ్ళ పేరు తలుచుకోగానే ఎన్నో చిత్రాలు మన కళ్ళ ముందు అలా గుర్తొస్తాయి. వాళ్ళ సన్నివేశాలు హాస్య సన్నివేశాలు ఇప్పటికీ మనం నవ్వుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళందరూ మనల్ని వీడి వెళ్ళారు, కాకపోతే వాళ్ళు ఎప్పటికీ మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ జయంతి అనమాట ఈరోజు. మరి వాళ్ళందరినీ కూడా అలా గుర్తు చేసుకుందాం. అండ్ చివరిగా మన సినిమా కబుర్లలో ఒక మంచి పాట నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన్ను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనల్లో దురుసు ప్రవర్తనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో సహా ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో చేపడుతున్న సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య

మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని

12:09 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు మీకు తెలుసాలో మీకు తెలుసా, మనం టూర్ అయితే వెళ్ళట్లేదు బట్ టూర్ వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్నాం అనమాట. సో మనకి చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సోలో బతుకు మనకి సో బెటర్ అని చెప్పేసి. ఎందుకు అంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, ఒంటరిగా ఉంటే చాలా బాగుంటుంది, ఒంటరి ప్రయాణం అలాగే ఒంటరిగా మనం చేసే పని ఏదైనా సరే చాలా బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో మరొక ట్రెండ్ ఏంటో తెలుసా, సోలో ట్రిప్పే సో బెటర్ అంట. మరి సోలో టూరిజం అంటే చాలా మంది ఇష్టపడుతుంది ఈ మధ్య కాలంలో. సో గజిబిజి గందరగోళాలన్నింటినీ పక్కకి నెట్టేసి హాయిగా ఒంటరి ప్రయాణం అలా చేస్తూ మనకి నచ్చింది తింటూ మనకు నచ్చినంతసేపు నిద్రపోతూ మనకి నచ్చిన ప్లేస్లో నచ్చినంతసేపు కూర్చొని అలా కాలక్షేపం చేయటం, దానివల్ల ఏమవుతుంది హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గజిబిజి మన గందరగోళ ప్రపంచానికి దూరంగా కాసేపు అలా మనం ప్రయాణించాలి అని అనుకుంటూ సోలో టూరిజంని ఎంచుకుంటున్నారనమాట చాలామంది టూరిస్ట్లు అయితే. మరి ఈ టూరిజం చేయాలి అని అంటే అది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ కొన్ని

ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. మరి ఇవన్నీ ఏముంటాయి తెలుసుకుందాం వాటన్నిటి గురించి. ఈలోపు అయితే మంచి సాంగ్ వినిపించేస్తున్నాను మీ అందరికీ, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

నలుగురు నడవని ఆరుట్లో నేను నడిచెదరు అంటూ సాంగ్ వినేశారు కదా శంకర్ భగవాన్ గారు పాడగా టక్కరి దొంగ మూవీ నుంచి మరి ఈ సినిమాలో ఈ పాటల్లో లాని కొంతమంది సోలో టూరిజంని ఎంచుకుంటున్నారు. అయితే సోలో టూరిజం ఎంచుకోవడం తప్ప అంటారేమో, కానీ కాదు. ఎందుకనంటే మనం ప్రయాణించాలి అని అనుకోవడం, మనకి మనం కూడా ఎంచక్క ఒక పక్షిలా ఎగరాలనుకోవడం తప్పే లేదు. కాకపోతే ఇందులో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి, అవి తెలుసుకుంటే మనకి మంచిదన్నమాట. సో సోలో టూరిజం చేసేటప్పుడు సోలో టూరిస్ట్గా మనం తొలిసారికి ప్రయాణం చేస్తూ ఉంటే గనక మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ టైం ఇప్పుడే ఈసారి అంటే ఇలా ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసామన్న ట్రావెలింగ్ని, సో అలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి అవేంటి తెలుసుకుందాం. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి తీసుకోవాలి. అంటే సోలో టూరిజం చేసే వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే వారు ఏం చేయాలి అని అంటే, అక్కడ భాష నేర్చుకోవడంతో పాటు, అంటే నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఆ భాష వస్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళాలని కాదు, తెలిసి ఉండాలి ఆ భాష అనేది, తెలిసి ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా తెలిసి ఉండాలి. అలాంటి ప్లేసెస్ని ఎంచుకుని వెళ్తే ఇంకా మీరు బెటర్ అనమాట, ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు. అండ్ అక్కడ ఆ భాష నేర్చుకోవడం అంటే తెలిసి ఉండడం ఒకటే కాకుండా, ఆ ప్లేస్లో ఒక లోకల్ సిమ్ కార్డు, ఒక హెల్ప్ లైన్ నెంబరు, లోకల్ యాప్స్, ఆ ఏరియాకి సంబంధించి లోకల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే అనమాట. అండ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ లగేజ్ తేలికగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి, అండ్ మీ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ లగేజ్ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. కాబట్టి తేలికపాటి వస్తువులు ఏమన్నా ఉంటే అవి మాత్రమే మన లగేజ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవి ఉంచకూడదు.

ఒకవేళ ఉంచాల్సి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉంచకుండా జిరాక్స్ కాపీస్ ఉంచుకోవడం బెటర్. వీలైతే ఒక సాఫ్ట్ కాపీ మీతో ఉంచుకోవడం ఇంకా బెటర్ అనమాట. మరి ఇంకా తెలుసుకుందాం. సోలో టూరిస్టులు అందరూ చక్కగా రెడీగా ఉండండి. నెక్స్ట్ టైం మీ అందరినీ ఇలా తీసుకెళ్ళిపోతా. ఒక సోలో టూరిస్ట్ ఇంకో సోలో టూరిస్ట్ కలిస్తే ఏమవుతారు? సో మంచిగా టూర్ టీమ్ అయిపోతుంది కదా. మరి అట్లా తీసుకెళ్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని టూర్ తీసుకెళ్తా. బట్ ఇప్పుడైతే మనం సన్నాహాలు చేసుకుందాం. యుద్ధ సన్నాహాలు ఎలా చేస్తారో మనం ట్రావెలింగ్ సన్నాహాలు చేసుకుందాం. దానిలో భాగంగా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ఇంకా మీతో షేర్ చేస్తాను కొన్ని టిప్స్. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆర్యా నుంచి మరొక సాంగ్ వస్తుంది. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఏం బ్రదర్, వన్ సార్ లవ్వా? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో మరి సోలో టూరిజం గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా. మరి సోలో టూరిస్టులందరికీ కూడా విశ్రాంతి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి అదే చాలా ఇంపార్టెంట్ టైం. చాలాసేపు అలా ప్రయాణించి ప్రయాణించి ప్రయాణించి పక్కన పక్కన ఎవరి హెల్ప్ లేకుండానే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్సు ఆర్ ట్రైన్ ఫ్లైట్ ఇట్లా ఎందులో ప్రయాణించినా సరే మీ వస్తువుల పూర్తి బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ట్రిప్స్ కోసం తీసుకున్న మన వాటర్ ఆర్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మన వాలెట్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక బ్యాగ్లో పెట్టకూడదన్నమాట. అంటే అన్నీ ఒకే బ్యాగ్లో పెట్టేస్తే చాలా ఇదవుతుంది, చాలా ఫాల్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఏం చేయాలి, మీతో పాటు ఒక 2-3 బ్యాగ్స్ లాగా చిన్న చిన్న బ్యాగ్స్ లాగా క్యారీ చేసుకోవచ్చు. అలా క్యారీ చేసుకుని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. పోతే ఒకటే పోతుంది, అన్నీ కలిపి ఒక్కసారి పోకుండా ఒకటే పోతుంది అనమాట, ఇన్ కేస్ అలా ఎక్కడైనా జరిగితే. అలా కాకుండా అన్నీ కలిపి ఒక దాంట్లో ఒక ఇంపార్టెంట్ బ్యాగ్ ఇది అని పెట్టుకుంటే దొంగలకి తెలీదా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో, ఈజీగా కొట్టేయచ్చు అనమాట మీరు సోలో టూరిస్ట్ కాబట్టి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎంచుకున్న ప్రాంతానికి తగ్గ కరెన్సీ మన దగ్గర ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో అవి మాత్రమే కాదు, ఇది కూడా అనమాట ఇంపార్టెంట్, మనకి ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్త చేసుకోవడం. ఇంకా మనం తెలుసుకుందాం మరిన్ని టిప్స్. అయితే మనకి ఒక మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాలా శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35 లైట్నింగ్ 2, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదించారు.

ముగింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ

కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సోలో టూరిజం గురించి మాట్లాడుకుంటూ సోలో సినిమాలోంచి పాట వినకపోతే బాగోదు కదా. అందుకే మనం అలా పాటతో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్కి. మరి చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు ఏం చేయాలి అనేది ఇందాక మాట్లాడుకున్నాం. మరి రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఇవన్నీ మాకు తెలుసులే, మాకు ఇదంతా మామూలే అనుకుంటారేమో, కానీ తొలిసారి ట్రావెల్ చేయడం కన్నా రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో తొలిసారిగా మనం వెళ్తూ ఉన్నామంటే మనకి తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని మర్చిపోతాం, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కానీ రెగ్యులర్గా సోలో ట్రిప్లు వేసేవాళ్ళు అన్నీ పెట్టుకున్నానులే అన్న ఒక ధీమాతో వెళ్ళిపోతారు కదా. సో అలా కాకుండా మనం మనతో పాటు వీలైతే మన జ్ఞాపకాలను తీసుకొచ్చుకుంటాం కదా, దానికోసం మనం ఏం చేయాలి అని అంటే మనకి చేతిలో ఒక బుక్ లేదా నావెల్ని తీసుకుని వెళ్ళాలి. అండ్ వీలైతే ఒక మ్యూజిక్ వినేందుకు ఏదైనా ఒక మీడియం తీసుకుని వెళ్తే బెటర్. అండ్ ఆల్రెడీ మన మొబైల్స్ మన చేతిలోనే ఉంటాయనుకోండి. ఈ మధ్యకాలంలో అందరూ ఫొటోస్ కోసం కెమెరాలు పట్టుకొని అక్కర్లేదు అండ్ చక్కగా చేతిలోనే మంచి మీడియం మీకు దొరుకుతుంది. సో అలా మీరు వెళ్ళిన ప్రదేశంలో కనుక సాంప్రదాయాలు ఏమేమి కొత్త కొత్త సాంప్రదాయాలు ఉన్నాయి అని అంటే సో వాటిని తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేస్తే ఇంకా బెటర్ అన్నమాట. అండ్ మీరు వెళ్ళే ఆ ప్రదేశం ఎంతి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళే ప్రదేశంలో సైకిల్ రైడ్ అని లేకపోతే ట్రెక్కింగ్ అని ఇలాగ పారాగ్లైడింగ్ అని ఇలా బంజీ జంప్, సో ఇలా రకరకాలు ఉంటాయి కదా. వాటి స్పెషాలిటీస్ అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేం చేయొచ్చు సోలోగా, ఇవన్నీ తెలుసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట మీరు చేసే ఆ సోలో ట్రిప్. అండ్ ఇంకా మాట్లాడుకుందాం సోలో టూరిజం గురించి. ఈలోపు అయితే ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఓయ్ ఓయ్, మరి విన్నారా మీరంతా కూడా? సో వినేసి ఉంటారని నాకు అనిపించింది. మరి ఈ సాంగ్ అయితే మన సిద్ధార్థే పాడారు. మరి నేనైతే మరి చివరిగా ఇంకొన్ని టిప్స్తో మరి ఈ ప్రోగ్రామ్కి ఎండింగ్ ఇచ్చేద్దాం. అసలు ఈ సోలో టూరిజం మనకి ఎక్కువగా ఇష్టపడే టూరిజంగా నిలిచింది. ఎందుకు? మనం అందరం కలిసి ప్రయాణించడం వేరు, ఒంటరిగా మన మెమరీస్ని మనమే అలాగా మనం గ్రాప్ చేసుకోవడం వేరు కదా. ఇలా ఈ సోలో ట్రిప్ అనేది మనకి చిరకాలం గుర్తుండాలి అని అంటే ఏం చేయాలి? మనతో పాటు మనం ఒక డైరీయో, బుక్కో, కెమెరానో ఇవన్నీ తీసుకెళ్దాం ఒక ఎత్తు, అండ్ మనతో పాటు ఒక రికార్డర్ తీసుకెళ్దాం మరొక ఎత్తు అనమాట. సో సోలో టూరిస్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెళ్ళేదే ఒంటరిగా కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అంతవరకు ఓకే. మీకు అక్కడ ఎవరన్నా పరిచయస్తులు ఉంటే మాట్లాడడం, వాళ్ళతో కలిసి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పడం ఇవన్నీ ఓకే. అలా కాకుండా అపరిచితులు ఎవరన్నా ఎదురైతే వాళ్ళని మీరు సంప్రదించకూడదు. మీకు తెలియని విషయాల్ని వాళ్ళని అడగడం కన్నా అక్కడ మనకు ట్రావెల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఇంకా బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ని ఎంచుకుని వెళ్ళారు, ఏదైనా ఒక నేషనల్ పార్కో లేకపోతే ఏదైనా ఒక మంచి హాలిస్టిక్ ప్లేసో ఏదో ఒకటి ఎంచుకుని వెళ్ళారు, అక్కడ ఉన్న గైడ్స్ని అడిగి తెలుసుకోవడం చాలా బెటర్. సో ఇంకా సోలో టూరిజం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి అని అంటే, ముఖ్యంగా స్ట్రెస్ అనేది మనకి దూరం అవుతుంది, అండ్ అంతేకాదు మనకి మన హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సోలో టూరిజం వల్ల. అండ్ అంతేకాకుండా మనకి ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సోలో టూరిజం వల్ల తెలియని మానసిక ధైర్యం మనలో పెరుగుతుంది. సో మీరు సోలో టూరిజం అంటే దూర దూరాల ప్రదేశాలను ఎంచుకొని వెళ్ళక్కర్లా, మీకు తెలిసిన దగ్గర ప్రదేశాన్ని ఎంచుకుని కూడా వెళ్ళచ్చు. ఎందుకు? మీరు వెళ్ళేది ఒంటరిగా ప్రయాణం చేస్తూ కాబట్టి. అందుకే సోలో ట్రిప్ సో బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు నేటి తరం యువత అందరూ కూడా. మరి యువత అనే కాదు, మీరు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా ప్రయాణించవచ్చు, సోలో టూరిజం చేయొచ్చు, మీరు మీ హ్యాపీ లైఫ్ని అలా కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇది మీకు తెలిసే ప్రోగ్రామ్, అండ్ చివరిగా అదే టైటిల్, సోలో బతికే సో బెటర్ అని భావిస్తున్నారు కాబట్టి సోలో ట్రిప్ కోసం సోలో బతికే సో బెటర్ మూవీ నుంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. $46 బిలియన్ భారీ బడ్జెట్తో పసిఫిక్ మహాసముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు నిర్మిస్తున్న ఈ భారీ గోడకు టెక్సాస్లోని భూస్వాములు, రైతులు అడ్డుపడుతున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తూ తిరుగుబాటు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామివార్లకు ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి, అమ్మవారు పల్లకిపై కొలువుదీరి ఆలయ తిరువీధుల్లో విహరించనున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో పాటు ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ అరేబియా నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన జగన్మాత దివ్య దర్శన్ 1000 రూపాయల టికెట్లను ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మూలానక్షత్రం మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:07:27 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. 1727 టైం వెరైటీగా వచ్చేసింది. అండ్ మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ధీరాలో ఏం తెలుసుకుందాం? మంచి విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ముందుగా అయితే మనం ఒక ధీర వనిత గురించి తెలుసుకుందాం. మరి ఇంతకీ ఎవరు ఆవిడ అని అంటే, ఒడిశాలోని బోలింగర్కు చెందిన ఒక స్త్రీ అనమాట. మరి ఇంతకీ ఈవిడ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. అండ్ ఈ లోపు ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తాను. ఇంతకీ ఎవరు ఆవిడ అని అంటే మమతా ప్రధాన్ గారు అనమాట. మరి మమతా ప్రధాన్ గారి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక మంచి సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ లక్ సకీర్ నుంచి సాంగ్ వినేశారు కదా, మనం ధీరాలో ఉన్నాం. మరి ఈ రోజు ధీరాలో మనం తెలుసుకోబోతున్నాం మమతా ప్రధాన్ గారి గురించి. సో మమతా ప్రధాన్ గారు ఒడిశాలోని బౌలింగర్కు చెందిన ఒక స్త్రీ అన్నమాట. అంతేకాదు ఆయుర్వేద వైద్యురాలు కూడా. మరి ఈ వైద్యం చేయటం అని అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం ఒకటి, అందులోనూ ఆయుర్వేద వైద్యం అని అంటే సహజ సిద్ధమైన మూలికలు ఇవన్నీ ఉపయోగించి చేసే ఒక మంచి వైద్యం అని చెప్పుకోవాలి వైద్య రంగంలో. మరి ఈ వైద్యంతో పాటు ఆమె ఒక సంఘ సేవకురాలు కూడా. మరి సంఘ సేవలు ఎన్నో చేసేదావిడ. అంతేకాదు వైద్యురాలిగా ఆమె తన బాధ్యతల్ని కూడా నిర్వర్తించేది. ముఖ్యంగా ఎప్పుడు ఈవిడ చేస్తూ ఉండేది ఇలాగా అని అంటే కనుక ప్రకృతి వైపరీత్యాలు. మొన్న రీసెంట్గా మనం చూసారా నేపాల్ ఫ్లడ్స్, అసలు చాలా మనకి బాధ అనిపించింది కదా. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈవిడ తన వంతు సహాయం ఎంతో మందికి చేసిందనమాట. మరి అలా చేసేందుకు ఖచ్చితంగా ఆవిడ అక్కడ ప్రధాన పాత్ర వహించేదట. ముఖ్యంగా ఆ సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సేవలు అందించడం, ఆ మనుషులందరికీ అక్కడ చుట్టూ ఉన్న బాధితులందరికీ ధైర్యాన్ని అందించడం, ఇదే ఆమె తొలి కర్తవ్యంగా పెట్టుకున్నారు. మరి మమతా ప్రధాన అనగానే గుర్తొచ్చేది ఏంటి అనంటే

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.

0: ఎస్, వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు ధీరలో మనమున్నాం కదా. మరి 1993 మనకి కలరా వ్యాధి వచ్చి ఎంతో మంది మనకి వ్యాధిగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా ఈవిడ ఎన్నో సంఘ సేవలు అయితే చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవిడ వైద్యంతో సహాయం చేయడం ఇలా చేశారు. అండ్ ఆ తర్వాత 2004 సునామీ, అండ్ ఆ తర్వాత 2010 లద్దాఖ్ వరద, అండ్ అలాగే 2018 కేరళ వరద, 2019 ఫనీ తుఫాన్, అలాగే కోవిడ్, ఈ వీటన్నిటి సమయాల్లో కూడా మన మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అలా చాటి చెప్పి అలా అందరికీ పంచిపెట్టారనమాట. అండ్ ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం ఆ తర్వాత జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆవిడ ఎంతో సహాయం చేయడం ఆవిడ చేశారనమాట. అండ్ ఇలాగా విపత్తుల్లో ఉన్న ప్రతి చోటుకి ఆవిడ వెళ్ళి గంటల వ్యవధిలోనే, కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకొని వైద్య సేవలతో పాటు అక్కడున్న సవాల్ని గుర్తించడం, క్షతగాత్రులకి సహాయం చేయడం, అని అంతేకాదు క్షతగాత్రులైన ఆడవాళ్ళకి దుస్తులు, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి అందించడం, ఇవన్నీ కూడా ఆవిడ తన సేవలో భాగంగా చేసేవారనమాట. అలా మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అందరికీ పంచిపెట్టారు. మరి ఈవిడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటివి ఏవి చూడకూడదు. విపత్తు సమయాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళని రక్షించే ప్రయత్నం, ముందుగా చేసే అడుగు మనమే వేయాలన్నమాట. సో అది విషయం. మరి మమతా ప్రధాన్ గారి గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో ధీరాలు షేర్ చేయబోయే ముందు ఇప్పుడైతే ఒక స్మాల్ బ్రేక్, అండ్ ఆ తర్వాత మనకి ప్రాంతీయ వార్తలు ఉంటాయి, అండ్ ఆ తర్వాత మీ అందరితో షేర్ చేస్తుంటాను. విన్ టు స్టే ట్యూన్ టు వివిద్ భారతి.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆయన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నిరసనపై పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. గెలిస్తే తమ ఘనతని, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ,
3: జరుగుతున్న గందరగోళం, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళన, చేస్తున్న విమర్శలు, కోరుతున్న డిమాండ్లు మంచిది కాదు. ఈవీఎంలు తప్పు అని అనడం ఎక్కువందో అది సరైనది కాదని నా అభిప్రాయం. అంత బహిరంగంగా జరుగుతుంది. ఈ ఎన్నికలు సరైనవి కావు, ఆ ఎన్నికలను రద్దు చేయాలా, ఇది సరైన పద్ధతి కాదు. తర్వాత ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థను మనం రాజకీయంతో కలిపి నిందించడం, నిందలు వేయడం సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది.
2: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం జరుగుతోంది. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని పునమిఘాట్లో సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకే 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సమేతంగా వచ్చేవారికి మేళా ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
4: విజయవాడ ఉత్సవం 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్ మేళా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా ఫస్ట్ టైం ఈ రోజున చేయబోతా ఉన్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. కల్చరల్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సరస్ మేళాలా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
2: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేకరణలో డిజిటల్ పారదర్శకత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు చిన్న వ్యాపారాలు

0: కార్యకలాపాలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలకంగా మారింది. 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా 2026 ఆగస్టు నాటికి మొత్తం లావాదేవీల విలువ 20 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఈ వేదికపై 3 కోట్ల 70 లక్షలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లు, వివిధ శాఖల టెండర్లు, ధరల ఒప్పందాలు మధ్యవర్తుల ద్వారా జరిగేవి. దీనివల్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం, పోటీకి పరిమితులు ఏర్పడేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు జీఈఎం ఒకే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేదిక ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తున్నాయి. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న సంస్థలు సైతం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ధరలు, ఉత్పత్తుల వివరాలు, విక్రేతల సమాచారం అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. ఈ వేదికపై జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సూక్ష్మ, చిన్న సంస్థల వాటా 45% పైగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న వ్యాపారాల భాగస్వామ్యాన్ని పెంచడంలో జీఈఎం కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
1: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్ధిదారులకు 31,34,707 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 579 మందికి 5,19,34,509 రూపాయల విలువైన చెక్కులు అందించినట్లు వెల్లడించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచుల్లో భారత్, వెస్టిండీస్ చెరొక మ్యాచ్ గెలిచాయి. రేపు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా 10వ అక్టోబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992వ సంవత్సరం 10వ అక్టోబర్ నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యాలకి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు

0: చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మంచి సాంగ్ అలా వినేశారు కలుసుకోవాలని సినిమా నుంచి. 1:37:17 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి ఈరోజు ధీరాలో ఇంకా ఏం తెలుసుకుందామనంటే, సాధారణంగా ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, విద్యార్థులైనా ముఖ్యంగా పనులు చేసే అంటే బయటికి వెళ్ళి మధ్యాహ్నం వేళ అలా స్పెండ్ చేసే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం కొనుక్కు వేసే అవకాశం అనేది ఉండదు. ఏదో ఆదివారం దొరికినప్పుడో లేదా ఇలా పండగలు వచ్చినప్పుడు, సెలవులు వస్తాయి కదా ఇలాంటప్పుడు, వాళ్ళు ఆ టైంని ఎక్కువగా నిద్రకి కేటాయిస్తారు. అంటే సాధారణంగా 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలి అనుకునే వాళ్ళు 10 గంటలు 12 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలా చేయడం మనకి ప్రమాదం, ఆరోగ్య రీత్యా ప్రమాదం అని చెప్పి మనకి వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉద్యోగిని స్త్రీలు కానీ, ఉద్యోగం చేసే స్త్రీలు కానీ, ఇలా మధ్యాహ్నం వేళ ఎక్కువగా పనులు చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎలాంటి సలహాలు ఉంటాయి వైద్య నిపుణుల నుంచి అనేవి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ మన ధీరాలు. అండ్ ఇంకొక మంచి సాంగ్ ఈలోపు వినేద్దామా, రోజా సినిమా నుంచి మిన్ మినీ వాయిస్లో. విన్ టు స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మెలోడీ సాంగ్. అయితే మనం తీరాలో తెలుసుకుంటూ ఉన్నాం, ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, చదువుకునే విద్యార్థినులు ఎవరైనా సరే, నిజానికి వీళ్ళందరికీ ఒక నిద్రించే సమయం అనేది ఉంటుంది. అది ఎలా అంటే, సమయానికి మనం మధ్యాహ్న సమయంలో మన నిద్ర అనేది ఉండదు కదా వీళ్ళందరికీ కూడా, కానీ వీళ్ళందరూ నిద్రపోవడానికి వాళ్ళకంటూ ఒక

పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో నిద్రపోతే గనక వాళ్ళు మంచి నిద్ర అనేది, వాళ్ళ రెస్ట్ తీసుకునేందుకు టైం అనేది కేటాయించబడుతుంది. మరి ఆ సమయాన్ని వాళ్ళంతా తెలిపేందుకు, అంటే వైద్య నిపుణులు చేసింది ఏంటి అని అంటే ఒక అధ్యయనం కూడా చేశారన్నమాట. సో ఇంతకీ ఎలాగా అనంటే, ఒక అధ్యయనం ప్రకారంగా వీళ్ళు కొంతమందిని ఈ నిద్రించే యొక్క స్లీప్ సైకిల్ని క్యాలిక్యులేట్ చేశారు. అలా చేయడం వల్ల అసలు ఇలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా, వ్యాపారం చేసే ఆడవాళ్ళైనా, చదువుకునే స్టూడెంట్స్ అయినా, వీళ్ళకంటూ అసలు కరెక్ట్గా ఏ టైంలో నిద్ర అనేది వాళ్ళకి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగారనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఏకంగా 3275 మంది పైన అధ్యయనం చేశారు. అందులో కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో 78% మంది స్త్రీలలో బీపీ, షుగర్ పెరగటం, వెయిట్ గెయిన్ అవటం, ఫ్యాట్ పెరగటం, అలా వీటన్నిటినీ గమనించారనమాట. ఎందువలన అంటే ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలేమి, ఈ రెండు కారణాల వల్ల గమనించారనమాట. మరి ఇలాంటి ప్లేస్లో ఉన్నవాళ్ళు, అంటే వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ లేడీస్ కా ఈ స్టూడెంట్స్ కానీ, స్టడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, వీళ్ళకి అసలు ఎటువంటి టైం కరెక్ట్ టైం అనేది మనం తెలుసుకుందాం. మరి వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క అధ్యయనం ప్రకారం, నివేదిక ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, మన ఈ యొక్క బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే గుండె జబ్బులు, పక్షవాత సమస్యలు, ఇవన్నీ ఎక్కువగా గమనించారట వాళ్ళల్లో. ఎవరైతే ఈ 40 సంవత్సరాల వయసు పైబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, 78% మంది, వాళ్ళల్లో మెయిన్లీ గమనించింది అయితే ఇదన్నమాట. మరి ఇంకా మరి ఈ విషయం ఎలా తేలింది, అసలు ఎలా మనం ఈ యొక్క నిద్రని ఎలా కేటాయించుకోవాలి మనకి మనంగా అనేది తెలుసుకుందాం. ఈలోపు మంచి పాటలు అయితే వస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

కొంతకాలం నేలకొచ్చా అతిథులై ఉండి వెళ్ళక. మంచి సాంగ్ వినేశారు ఖడ్గం నుంచి మన కల్పన గారి వాయిస్లో. మరి ఉద్యోగినులు ముఖ్యంగా ఈ యొక్క నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మనకి వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా బిజినెస్ చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా ఏ వయసు వాళ్ళైనా సరే, మనకి ఆహారం తర్వాత మనకి కొంత సమయం అనేది ఉంటుంది. సో ఆ కొంత సమయం ఏంటంటే ఆహారం తిన్న మొదటి 30 నిమిషాలు అన్నమాట. ఈ 30 నిమిషాల్లో కనీసం మీరు 20 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని ఉండమన్నా చేయాలి. అలా చేస్తే మీ యొక్క స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. బీపీ, షుగర్, వెయిట్ గెయిన్ అవడం ఇలాంటివి ఏవి రావు. నిద్రపోమన్నాను కదా అని గంటలు గంటలు నిద్రపోకూడదు, ఊరికే అలా కొనుక్కేయాలన్నమాట ఒక 20 నుంచి 30 నిమిషాలు. అది అది ది బెస్ట్ అనమాట మీ అందరికీ కూడా. అండ్ ఇది మరి మేము ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ చందన, మరి మా పరిస్థితి ఏంటంటావు అంటారా? మీరు ఇంట్లో ఉన్నా సరే లేకపోతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నా, హోమ్ బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నిద్ర అనేది ఆహారం తర్వాత, మధ్యాహ్న ఆహారం తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాలు తీసుకుంటే కనుక, నిద్రపోతే కనుక మీకు ఉన్న స్ట్రెస్ అంతా, మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అయినా కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా మీకు అది దూరం అవుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే పీరియడ్స్ ఆపుకునేందుకు, పోస్ట్పోన్ అయ్యేందుకు అవసరాన్ని బట్టి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. అండ్ అలాంటి మందుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు అయితే. మరి అలా చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు అయితే. సో పీరియడ్ అనేది ఒక సహజ ప్రక్రియ కాబట్టి మరి దీన్ని ఆపే హక్కు మనకి లేదు. సో దీన్ని ఆపేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇలా ఆపిన వాళ్ళు అంటే పీరియడ్స్ ఆపేందుకు టాబ్లెట్స్ యూజ్ చేసిన వాళ్ళల్లో 90% ఆఫ్ ద ఉమెన్ డిప్రెషన్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. సో అది వైద్యుల సలహా ప్రకారం నిద్ర అనేది మనకి ఆహారం తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఉండడం ఎంత ముఖ్యమో, అండ్ ఈ పీరియడ్స్ విషయంలో కూడా అంతే అనమాట. సో దాన్ని నిలిపేందుకు మనకి ఆ హక్కు అనేది లేదు. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక చిన్న సాంగ్ మీకు ఇస్తాము.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా?

0: సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 30 మినిట్స్ 21 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. మరి ఈ రోజు నాతో కలిసి సందడి చేసేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. సో మీ వైబ్ నాకు ఇక్కడికి వచ్చేసింది. మరి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా ఒక సమయాన్ని అలా గడపాలి అని అనుకుంటే గనక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్. మరి ఇక మొదలెడదామా? ఆల్రెడీ మన లిజినెస్ అలా లంచ్ చేసేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సందడి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఇలా మనందరం కలిసి ఇప్పుడైతే సందడి చేసేద్దాం. మరి నేను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు చక్కగా ఆన్సర్స్ చేసేయచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ నాకైతే కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేసేసారు కూడా. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకటి పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, సందడికి స్వాగతం అంటూ ఉమ్మడి నుంచి జైనదిన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే ఆర్జే గారికి విజయవాడ శ్రోతలకి నమస్కారం అంటున్నారు చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి. అండ్ అలాగే ముసాపేట నుంచి నరేష్ గారు, రోజా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారా మేడం అని అంటున్నారు. సో అందరికీ కూడా వెల్కమ్. మరి ఈ రోజు సందడి సందడి స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక మెసేజ్ అయితే ఉంది విజయవాడ నుంచి, కరుణ గారు హాయ్ చందన వెల్కమ్ టు ద సందడి సందడి అంటున్నారు. మీకు కూడా వెల్కమ్. సో అందరికీ వెల్కమ్. మరి ఈ రోజు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్స్ చేసేద్రా కానీ, అండ్ రెడీగా ఉండండి, ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, అప్పుడే మీరైతే ఆన్సర్ చేయగలరు. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుణ్ణి పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ఫాడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక అమ్మాయికి. ఇంతకీ ఎవరో ఆ అమ్మాయి అనేది ఆలోచించకండి. సో మీరు చిన్న స్టోరీ నేను ఏదైతే చెప్పానో అందులో కొన్ని సినిమా పేర్లు మీకు వినిపించి ఉంటాయి కదా, అవి మీకు ఎన్ని వినిపించాయని కౌంట్ నాకు పంపించండి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మని కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడనమాట. మరి ఈ పై స్టోరీలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈరోజు మన అందరి క్యూట్ ఫేవరెట్ హీరోయిన్ రకుల్ బర్త్డే కదా, మరి తనకి డెడికేట్ చేస్తూ అనమాట. సో ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఎన్నున్నాయి కౌంట్ నాకు పంపించేసేయండి 0866248884కి.

టెంపర్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మరి మన రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా అడిగేశాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చక్కగా ఈజీగా పంపించేశారు చాలామంది. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ని కరెక్ట్గా పంపించారా లేదా, ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కొంతమంది, ఎక్స్ట్రా మార్క్స్ కొంతమంది, సో ఇట్లా చాలామందికి మంచి మార్క్సే వచ్చాయి ఫస్ట్ క్వశ్చన్కి. అయితే చూద్దాం, సో కరుణ గారు విజయవాడ నుంచి పంపించారు రకుల్ వి అని చెప్పి స్పెషల్గా పంపించారు, కానీ అది పక్కన పెట్టేస్తే మీకు 90 మార్క్స్ ఇస్తా, అంటే ఆల్మోస్ట్ ప్లస్ వన్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ అనమాట, అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఇవాళ మన సందడే సందడిలో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది మీదే. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, అంటే ప్లస్ వన్ చేయాలి మీరు, అండ్ ఓన్లీ 4 మూవీసే అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు పంపించారు, సో మీరు కూడా ప్లస్ వన్ చేయాలి. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, అండ్ బాగున్నారా మీరు వివరించిన సినిమా కబుర్లు సూపర్ సందడి సందడికి వెల్కమ్ అంటూ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, శ్వేత గారు, నిషిక అండ్ హనీ అందరూ కూడా, సో 10 సినిమాలు ఉన్నాయట అండ్ తర్వాత 5 అంటున్నారు, రెండు కలిపిన ఎక్స్ట్రా అయిపోతాయి బట్ చెప్తాను నేను ఎన్ని అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫాతిమా జాహిరా ఇద్దరు, హాయ్ ఎలా ఉన్నారు మ్యామ్ లంచ్ చేశారా అంటూ పెదకొండు నుంచి పంపించారు, పాడకొండు అనుకుంటా, మేబీ 11 ఉన్నాయంటారా, ఓకే సో 11 కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ ఇంకా బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా మార్కాపూర్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసాయి, అంటే మీరు ప్లస్ వన్ యాడ్ చేసుకున్నారు సో మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా కలమందులపాడు నుంచి ఖసింగ్ గారు, ముద్దావలి గారు, సో మీరు కూడా ప్లస్ వన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చందనాజీ హవార్యూ అంటూ పంపించారు, ఫైన్ అండి చెప్పాలంటే పంపించారు, ఓకే కానీ మీరు కూడా ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పొన్నూరు నుంచి పంపించారు కళ్యాణ్ యాదవ్, అలాగే భాను రిత్విక్ అందరూ కూడా, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా వర్ణిక పేరు చాలా బాగుందండి, దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారు, ఓకే మీరు ప్లస్ 2 చేయాలి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మహమ్మద్ ఇనాయతులాగా కాదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు నిజామాబాద్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం సినిమా పేర్లు అంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే చేయలేదు కానీ ప్లస్ 1 చేస్తే కరెక్ట్ ఆన్సర్ అండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మాసూమ్ బాబా గారు కూడా వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు, సండే సుందరి కూడానా, సో యాక్చువల్లీ ఈరోజు సాటర్డే. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఓన్లీ 11 పంపించారు, సో కాదు ఇంకా కొన్ని ఉన్నాయి సినిమా పేర్లు అయితే. అండ్ మాధవి గారు, ఆంజనేయులు గారు పంపించారు భూదాన్ పోజంపల్లి నుంచి, సో అదైతే కాదు ఇంకా ఉన్నాయండి. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్ జీ, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు, నాకు వచ్చిన మూవీస్ అంటూ పంపించారు. చాలామంది ఇక్కడ చిన్న విషయాన్ని అలా అలా అలా పాపం పక్క ట్రాక్కి వెళ్ళిపోయారు, చెప్తే అది లాస్ట్లో ఎంతమంది అలా పెట్టారు అనేది. సో విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, వెల్కమ్ మీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించేశారు అంటే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట, పేర్లు పంపించారు, ఓకే మీరు విన్న పేర్లు అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు, మీరైతే ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసారు మీకు, ఎందుకంటే ఎక్కువ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎఫ్ఎం రేడియో చాలా బాగుంది, మంచి క్వశ్చన్స్, పడుపు కథలు వేస్తున్నారు, మాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెయిన్బో వల్ల మాకు మంచి జ్ఞాపక శక్తి, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కూడా పంపించారు, ఎగ్జాక్ట్లీ పంపించలేదు కానీ మీకు 90 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు పంపించారు ఇంతకీ మెసేజ్ని, రవికుమార్ గారు. రవికుమార్ గారు మీరు పేరుతో సహా పెట్టండి, నేను చక్క మన లిజినెస్ కూడా మీ పేరు వింటారు, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా పొలిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, భాస్కర్ గారు హెల్ప్ చేసినట్టున్నారు ఆన్సర్ కోసం. నెక్స్ట్ ఇంకా నెరడు చీరల నుంచి శ్రీవేణి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కొన్ని గెస్ట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ ఇంకా చందనమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ పంపించేశారు, ఓకే మీరు విన్నంత వరకు అయితే కరెక్ట్ ఆన్సర్స్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీ గారు పంపించారు, కాదు కాదు సరైన ఓడు అన్నారా, ఓకే ఎవరు,
గరాన మొగుడైతే లేదండి, మీ పేరు ఏదండి ఇందులో ఇంతకీ? సో మీ పేరు ఎత్తుకోవాలి. గౌజా, గౌజ్ గారు. ఓకే గౌజ్ గారు, మీరు ఈసారి పేరు పెట్టండి కొంచెం. సో కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందర్పల్లి నుంచి 6 విన్నారట. ఓకే 6 కన్నా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు క్వశ్చన్ చివరిలో విన్నారా, వింటేనే ఇన్ని పంపించారు. వెరీ నైస్, కరెక్ట్గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు టైం లేదు అందువలన టోటల్ ఒకేసారి పెట్టేస్తున్నా అంటున్నారు. ఓకే నో ప్రాబ్లం అండి, అదే కదా నేను అడిగింది, టోటల్ చేసే పెట్టమన్నా. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. ఓకే పంపించారు, బాగానే పంపించారు, +1 చేస్తే చాలు. అండ్ చందన గారు సందడి సందడిలో ఆలోచించి ఆన్సర్ పెట్టే ప్రశ్న వేశారు, 2 సార్లు వరుణ్కి హాజరు పడింది. సూర్య మాత్రం వరుణ్ వచ్చినా కదలకుండా కూర్చున్నాడు, పవన్ దాక్కున్నాడు బయటికి రావట్లేదంట. పవన్ తప్పిపోయాడండి, పవన్ కాదు సారీ, వరుణ్. వరుణ్ తప్పిపోయాడనమాట, అసలు ఇక్కడ విజయవాడలోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు. యాక్చువల్లీ కనబడట్లేదు అని రాయించాలి సార్ వరుణ్ గురించి, అది సంగతి. సూర్య మాత్రం పాపం క్రమం తప్పకుండా అటెండెన్స్ వేస్తున్నాడు. ఇది ఈవెన్ దో ఇది వరుణ్ టైం అయినా సరే సూర్యనే వస్తున్నాడు, అది సంగతి. టోటల్ సినిమాలు అంటూ పంపించారు జానకి గారు. మీరేంటండి డబుల్ కౌంట్ వేసేసుకున్నారు ఏకంగా, బట్ ఇట్స్ ఓకే. కానీ ఎక్స్ట్రా మార్క్స్, 200 మార్క్స్ వస్తాయి, 100కి 200 వస్తాయి, అన్ని అన్ని పంపించారనమాట మీరు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే సంజీవపురం నుంచి పంపించారు సావిత్రి గారు, కాటమయ్య గారు అట. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. సో పంపించారు, ఓకే బాగానే పంపించారు, మీకు 90 మార్క్స్ ఇస్తాయి, ఎందుకంటే ఒక్కటే ఒక్కటి మిస్ అయ్యారు ఎక్కడో. సో ఫణి గారు, సత్యశ్రీ గారు ఇద్దరు కూడా తెనాలి నుంచి పంపించారు, మీకు ఎక్స్ట్రా మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకా పూజారి ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పార్థసారి గారు సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, 11 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అండ్ రఫీ గారు పీలేరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అంటే 9 పంపించారు, ఓకే. అండ్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు 7 మూవీస్ పంపించారు. అండ్ 5 మూవీస్ అంటూ గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు పంపించారు. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అండ్ మువ్వ మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, లాస్ట్ పెట్టారే అది కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు, 9 మూవీస్ అంటూ, ఓకే. అండ్ గ్యాంగ్ లీడర్ కాదండి గౌస్ గారు, మీరు పేరు పెట్టండి సార్, చెప్పాగా చక్కగా పేరు పంపించండి. అండ్ నరసింహ గారు, పద్మభాయి గారు వల్లూరు నుంచి 6 మూవీస్ అంటున్నారు, ఇంకా ఉన్నాయండి. అండ్ హంసాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, జగ్గయ్య, పెద్దన్న, అందరి పేర్లు హీరోల పేర్లే ఉన్నాయి బలేగా. సో అందరు కూడా పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ రిపీట్ అంటూ మను గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు. యాక్చువల్లీ మను గారు ఆల్రెడీ అందరి లిజనర్స్ ఆన్సర్స్ అయిపోతున్నాయి, ఒక 3 లిజనర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేసి నేను క్వశ్చన్ విత్ ఆన్సర్ అన్ని రివీల్ చేసేస్తా. నవీన్ గారు ఆదిలాబాద్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ గారు, రోజా గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, కెరటాల మీదుగా ప్రయాణించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానకి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండో ఈ వేడుక చూద్దామని పిలిచింది. వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్, నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంట. సో మరి ఇందులో పైన వినిపించిన ఈ చిన్ని స్టోరీలో ఉన్న మూవీస్ ఏంటి అని అంటే, కెరటం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయజానకి నాయక, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో, స్పైడర్, రారండో వేడుక చూద్దాం, లౌక్యం, ధ్రువ, బ్రూస్లీ, విన్నర్, సరైనోడు. మొత్తం కౌంట్ చేస్తే ఎన్నొచ్చాయో తెలుసా? 13 సినిమాలు. సో ఇది పంపించిన ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరివి కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పలికితే 1, చూస్తే 2, రాస్తే 3, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి. పలికితే 1, చూస్తే 2, రాస్తే 3, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884కి.
ఇంతకీ అది ఎవరో కనిపెట్టండి, నేను ఎవడు నుంచి పాట వేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఎవడో నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కొంతమందిది. సో చూద్దాం ఎవరు పంపించారో. నరేష్ గారు, రోజా గారు అక్షరం అంటున్నారు, కాదు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఫస్ట్ అయిపోయారు మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మోహన్ రావు గారు మార్కాపూర్ నుంచి మూడు పంపించారు కదా, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి రెండిటికి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు ఒకటి, ఏంటది, వన్ అని పలుకుతామా, పలకగలమా చెప్పండి, పలికితే ఒకటి అంటే వన్, సో చూస్తే రెండు. వన్ అని ఒక మనం చూసినా అది వన్ ఒక్క నెంబర్లానే కనబడుతుంది కదండి, పక్కన ఇంకా మనం ఏది పెట్టలేము. బట్ ఒకటి అనేది బాగుంది, రాస్తే మూడు. కానీ బాగా ట్రై చేశారు మాధవి గారు అండ్ ఆంజనేయులు గారు, కానీ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి ఉత్తరం అంటున్నారు, ఉత్తరాన్ని మనం పలకగలమా? కానీ ఆలోచించండి, పలికితే ఒకటి అది కూడా రావాలి మీ యొక్క లాజిక్లో. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, సో చాలా ఉన్నాయి కానీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ వీటిలో. నేను పండగ చేసుకో మిస్ అయ్యాను అంటున్నారు, అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి పంపించారు అక్షరం అంటూ, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అని అంటే కనకారావు గారు పడన్ నుంచి ముఖము అంటున్నారు, కాదు. ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ చెప్తాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే హంసాపురం నుంచి చిరంజీవి గారు, నాగభూషణం గారు ఫ్యామిలీ పంపించారు. ఓకే, మూడిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్

దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ అక్షరం అంటున్నారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో అదైతే కాదు అండ్ ఇంకా ఉన్నాయండి ఆన్సర్స్ చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ కూడా పంపించారు. ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం చూద్దాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత అయితే. సో వెయిట్ చేయండి కొంతసేపు అండ్ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఈసీపై వస్తున్న విమర్శలపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. కృష్ణాజిల్లా ఆత్కూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చిన మిశ్రా కమిషన్ నివేదికపై ఇంకా మంత్రివర్గం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలుగు గంగా ప్రాజెక్టు కింద కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యాంలు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విజయవాడ ఉత్సవ్తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ యాప్లో దసరా జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు ఈ నెల 11, 12, 13 తేదీలకు సంబంధించి అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి యువసేనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసు లేకుండా నేరుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు పొందే అవకాశాన్ని దేవస్థానం కల్పించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ నందిగమ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పుష్కరాల సందర్భంగా వచ్చే వాహనాలు, రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు, ఇతర విషయాలపై పోలీసు అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వచ్చేమో, బట్ బాగుంది మీ ఆన్సర్స్ అయితే. కానీ ఇది ఆన్సర్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కుసుమ గారు అంబట నగర్ నుంచి పంపించారనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కలమందల పాడి నుంచి కసిం గారు, ముత్తుజవాలి గారు ఓం అంటూ ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ ఇది రాస్తే 3 అక్షరాల కింద అయితే రాయలేం, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్ సందడి సందడికి హాయ్ అంటూ పంపించారు. బివి సుబ్బారావు గారు ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అద్దం అంట ఆన్సర్ కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి అనుకుంటున్నా అంటూ 3 ఆన్సర్లు పంపించారు, కానీ వాటిలో ఒకటే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నందిగామ నుంచి తేజస్విని పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు పంపించారు మచిలీపట్నం నుంచి. పలికితే మాట ఒకటే, రాస్తే గణితం లేదా పొల్లు, చూస్తే మాట భాష పుస్తకం మీద రాసింది అంటూ పంపించారు. సో మీరు కూడా పంపించారు కానీ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా పార్థసారథి గారు సిద్దిపేట నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్లో. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ అంతా కూడా దొరవారి సత్రం మండలం నుంచి అట పంపించారు. ఓంకారం అక్షరం అమ్మ అంటూ పంపించారు. సో ఇవి కాదండి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మువ్వ మండలం నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. అక్షరం మాట రాస్తే ఓకే, ఓ వీటన్నిటిలో సెకండ్ది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పెన్ అనుకుంటున్నారు, కాదండి కళ్ళు అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు, ప్లూరల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే మీ నేను అనుకున్న ఆన్సర్ ప్లూరల్లో రాదు అది నేనేది. నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రం నుంచి పంపించారు, 3 కూడా ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ గారు అండ్ ఫ్యామిలీ ఇనమడుగు నుంచి పంపించారు. సో వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది, మీరు చాలా పెట్టారు కదా వాటిలో. అండ్ పొన్నూరు నుంచి కళ్యాణ్ యాదవ్, భాను రిత్విక్ ఇద్దరు కూడా ఒకరిగా పుడతారు, 2 కాళ్లతో నడుస్తారు, 3 ముసలాళ్ళు అయిన తర్వాత కర్ర పట్టుకుని నడుస్తారు కాబట్టి అంటూ పంపించారు. మనిషి బట్ పలికితే మనిషి ఒకటి అవ్వరు కదా, సో అది ఆలోచించాల్సింది. ఎనీవే బాగుంది మీ ఆన్సర్ అయితే ఇద్దరిది. నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటూ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. సో మీరు 3 అనుకున్నారు వాటిలో ఒకటి కరెక్ట్ ఉంది. అండ్ నంద్యాల నుంచి పర్ష గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ లక్ష్మీదేవి గారు కందికాయ పల్లి విలేజ్ నుంచి ఇవి చాలా ఆన్సర్స్ చేశారు బట్ వాటిలో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా లేదా అద్దం అన్నారు, ఆ ముందున్నదే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కంటి కాటుక అనుకుంటున్నారు నాగర్ గారు కర్నూలు జిల్లా నుంచి. సో కాదు కానీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది, ఎందుకనేది మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి రోజా గారు, నరేష్ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి, ఉల్లిపాయ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదో నుంచి ఎవడు అనుకున్నా మేడం అంటున్నారు, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు సమాధానం పేరట, పలికితే ఒకటే పేరు రాదు కదా ఎవరికి, శ్రీ అనే పేరుంటే బట్టుకు ఒకటే అవుతుంది బట్ ఇంకెవరికి ఆ పేరు అయితే ఉండదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పలికితే 2 రాస్తే 2 TWO2 అంటూ పంపించారు ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కానీ కాదండి. నెక్స్ట్ ఇంకా గద్వాల జిల్లా నుంచి దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడ నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎగ్జాక్ట్గా కనుక్కున్నారు మొత్తానికి భాస్కర్ గారు పడని నుంచి. నెక్స్ట్ ఇంకా మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బీవి నగర్ నుంచి పంపించారు ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి ఆన్సర్స్ చాలా పంపించారు, వాటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ ఆన్సర్ చూసి నేనైతే ఇందాక నవ్వుకున్నా తెలుసు, టీ అనుకుంటున్నారంటే ఎలాగా అంటే పలికితే ఒక అక్షరం టీ, రాస్తే చూస్తేనేమో కప్పు సాసరు రెండు ఉంటాయంట, రాస్తే మటుకు TEAT అని 3 అవుతాయంట. సరే చూస్తే కప్పు సాసరు ఉంటుంది కాబట్టి అవి 2 అయిపోయినాయి, కానీ టీని మనం 2గా వేరు చేయలేం కదా. బట్ ఇక్కడైతే నాకు నవ్వొచ్చింది మీ ఆన్సర్ చూసి. ఎనీవే బాగుంది మీ ఆన్సర్ కానీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు స్త్రీలు లేడీస్ అంటూ 3 రకాలుగా ఆన్సర్ చేశారు బట్ ఇదైతే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో వీటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రొడ్యూ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ.
అండ్ మిర్యాల తిరుమలై గారు ఆండాళ్ళు పుట్టపాక నుంచి.

సి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్లో. అండ్ నవీన్ గారు రజిత గారు పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఓం అంటున్నారు కానీ కాదండి. అండ్ అలాగే పలికితే ఒకటి చూస్తే అంటూ ఓకే. వేదాంతం జానకి గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ క్వశ్చన్ వినలేదట, ఇప్పుడే ఆన్ చేసినట్టు ఉన్నారు. నేను చెప్తానండి, ఇంకొక 2 మెసేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, పలికితే ఒకటి చూస్తే రెండు రాస్తే మూడు. పలికితే ఒకటి అని అంటే దాన్ని పలికినప్పుడు మనకి ఒక అక్షరంలానే వినిపిస్తుంది అనమాట, కానీ చూసినప్పుడు మనకి రెండుగా కనబడతాయి, కానీ రాస్తే మటుకు 3 అక్షరాలతో రాస్తాం. ఇంతకీ ఏంటది అని అంటే, మన కన్ను. కన్నుని తెలుగులో కన్ను అంటాం కానీ బట్ ఇంగ్లీష్లో ఐ అనే చెప్పి అంటాం కదా, ఐ అని అంటే ఒక అక్షరంలానే పలుకుతాం. చూస్తే రెండు, మనకి చూసినప్పుడు కళ్ళు రెండు కనబడతాయి కదా. అండ్ అలాగే రాస్తే మూడు, రాసినప్పుడు 3 అక్షరాలను ఉపయోగించి రాస్తాం. అదనమాట సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే, హీరో విజయ్ తలపతి సినిమాతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకొని సినిమా పేరుగా మారిన హీరో మోహన్ బాబు సినిమా ఏది? హీరో విజయ్ తలపతి చిత్రంతో మొదలై పక్కన కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకొని హీరో మోహన్ బాబు చిత్రంగా మారిన చిత్రం ఏది? ఆ సినిమా పేరేది? అంటే విజయ్ తలపతి మూవీ స్టార్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత కొత్త పెళ్లి కొడుకు బంధం దానికి తోడవుతుంది, అలా ఒక టైటిల్ లాగా మారుతుంది. అది కూడా మోహన్ బాబు గారు నటించిన సినిమా టైటిల్. అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడైతే ఇంత హీట్ని మనం తట్టుకోవాలంటే ఓ సాంగ్ వేసుకోవాలి కాబట్టి హాయ్ నాన్న నుంచి సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

డెకాయిట్ నుంచి సాంగ్ అయితే వినేశారు రామ్ ఏరియాల వాయిస్లో, మరి సునీతా గాంధీ వాయిస్లో కూడా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, విజయ్ తలపతి చిత్రంతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకునే హీరో మోహన్ బాబు సినిమా ఏది? అంటే స్టార్టింగ్ విజయ్ దళపతి సినిమా ఉంటుంది, ఆ సినిమాకి కొత్త పెళ్లి కొడుకు బంధం తోడవుతుంది, అప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుంది. అదే సినిమా అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హ్యాట్రిక్ కొట్టేశారు ఒక లిజనర్ ఫస్ట్ ఆన్సర్, అంటే ఈ ఆన్సర్ కరెక్ట్గా కూడా పంపించేసి. ఎవరా లిజనర్ అనేది చెప్తాను, బట్ ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమేమి పంపించారో. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, రౌడీ గారి పెళ్ళామంటున్నారు ఆన్సర్. ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరివి కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకనంటే రౌడీ అనే సినిమా మనకి విజయ్ తలపతిది కాదు, అండ్ కొత్త పెళ్లి కొడుకు పెళ్ళామవ్వదు కదా, ఆలోచించండి, ఆన్సర్ అది కాదు.

నెక్స్ట్ ఇంకా జమ్మేపాలెం నుంచి పంపించారు భారతి గారు, వెంకట కృష్ణయ్య గారు. కాదు, మీ ఇంటి పేరు అదే. ఓకే, నెల్లూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్కి అయితే. బట్ ఈ క్వశ్చన్కి, ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్కి మళ్ళీ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఓకే అప్పుడు గారు. సో మీరే మొత్తానికి ఈరోజు నా సందడి సందడిలో హ్యాట్రిక్ కొట్టేశారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళమంటూ, అండ్ ఇదే ఆన్సర్ని దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ అలాగే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు, ఇప్పుడే ట్యూన్ చేశానమ్మా అంటున్నారు. పర్లేదండి, నేను చెప్తాను నేను చెప్తా, కానీ మీకు తెలిసిన మూవీ అయి ఉండొచ్చు, ఆ తర్వాత మీరు అంటారు ఇది నాకు తెలిసిన మూవీయే చందన అని. అండ్ నెక్స్ట్ ఇంకా రౌడీ అల్లుడు అనుకుంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు. ఇందాక అన్నట్టుగా రౌడీ విజయ తలపతిది కాదు, బట్ హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తా మీకు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి పంపించారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ని కరెక్ట్గా. అండ్ అధిపతి మూవీ అనుకుంటున్నారు తేజస్విని గారు నందిగాం నుంచి, కాదండి. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఏ మూవీ అనేది కూడా పంపించారు 1989 అంటూ. విజయ్ మూవీ కాదు కదా, విజయ్ తలపతి హీరోగా నటించిన ఒక టైటిల్, సినిమా టైటిల్ మీరు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా పంపించేశారు భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుంచి. అండ్ మధుప్రసాద్ గారు ఫ్యామిలీ పంపించారు విజయ్ సినిమా అనుకుంటున్నారు, కానీ కాదండి. అండ్ అలాగే ధనంజయ్ గారు అన్పూర్ నుంచి రౌడీ గారు పెళ్ళామంటున్నారు, కాదు. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ. పులిగోళ్ళ పశుపతి సినిమా అట, ఈ సినిమా అయినా మీరు ఆన్సర్ అయినా, కానీ అదైతే ఆన్సర్ కాదు. అండ్ రౌడీ గారు పెళ్ళామంటున్నారు మాధవి గారు ఆంజనేయులు గారు, సో కాదండి. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు మామ మంచు అల్లుడు కంచు అంటున్నారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మేజర్ చంద్రకాంత్ అంటూ పంపించారు, బట్ మేజర్ అనే సినిమాలో మనకి అడవిశేష్ ఉంటారండి, అది సంగతి, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎనీవే, గుడ్ ట్రై. నెక్స్ట్ ఇంకా వర్ణిక గారు దిల్సుఖ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు పంపించారు సంజయ్ నగర్ నుంచి, ప్రేమతో అంట సినిమా పేరు, బట్ ఇదైతే కాదండి. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాదసాది గారు సిద్దిపేట నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళామంటూ, కాదండి. అండ్ అలాగే నాగర్ కర్నూలు నుంచి పంపించారు మాసూమ్ బాబా అంటూ కూడా పంపించారు, విష్ణు మూవీ అట, కానీ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు పెదరాయుడు అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే రౌడీ మొగుడు అనుకుంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి, కానీ కాదు భాస్కర్ గారు. కొంచెం తిరగ తిప్పండి ఆ సెకండ్ వర్డ్ని, ఆలోచించండి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామలింగాచారి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రఫీ గారు దసరా బుల్లోడు సినిమా అనుకుంటున్నారు పీలేరు నుంచి, కానీ కాదండి. అండ్ అలాగే ధర్మరాజు గారు ఖమ్మం నుంచి పంపించారు రామన్నపేట రవికుమార్ అంట. ఇది రాయలసీమ రామన్న చౌదరి ఇదే ఉంటుంది అనుకుంటా, బట్ ఈ సినిమా అయితే లేదు కదా, సో కాదండి. నెక్స్ట్ ఇంకా ముసాపేట నుంచి నరేష్ గారు, మర్సీ, విజయ, రోజా అందరూ కూడా పంపించారు. పంపించిన ఆన్సర్ నాలుడు అంటూ పంపించారు, ఇది యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ది అనుకుంటా మేబీ, కానీ అయితే కాదండి ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సోగ్గాడి పెళ్ళాం మూవీ అనుకుంటున్నారు ధర్మవరం నుంచి శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కానీ కాదండి. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. కౌస్తభ గారు ఆత్మకూరు నుంచి విజయ్ అంటున్నారు, ఆన్సర్ కాదండి. అండ్ అలాగే కర్నూలు నుంచి అపర్ణ, చిరంజీవి అండ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ అంతా హాయ్ అంటూ పంపించారు, అందరికీ హాయ్. అండ్ అలాగే ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గాంధీ గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ప్రొద్దుటూరు నుంచి. అండ్ అలాగే కలమందుల బాడ్ నుంచి కసీం గారు, ముజ్జావాలి గారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. అండ్ సోగ్గాడి పెళ్ళం కాదు గౌజ్ గారు. నెక్స్ట్ ఇంకా చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి పంపించారు, పులిగోళ్ళ పశుపతి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా అల్లుడు గారు సినిమా అనుకుంటూ విజయ గారు పంపించారు చిల్లమాన్ చేయి నుంచి అట, కానీ కాదండి. అండ్ అలాగే పోలయ్ గారు ఆలకడ్డ నుంచి పంపించారు ఎగ్జాక్ట్గా, కరెక్ట్ అయితే కాదు కానీ హాఫ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చందూజీ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అదిరింది అంటూ పంపించారు, ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రభాయ్ గారు దేవరపల్లి నుంచి, రౌడీ అల్లుడు అంటున్నారు కానీ కాదు, కొత్త అల్లుడు అనుకుంటున్నారు కళ్యాణ్ యాదవ్, భాను, రిత్విక్ అందరూ కూడా పొన్నూరు నుంచి.
కొంచెం హాఫ్ కరెక్ట్ ఆన్సర్ ఉంది మీ దాంట్లో. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి అసెంబ్లీ రౌడీ అను

కుంటున్న చందన అంటున్నారు. కాదండి, అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అధిపతి అంటున్నారు కాదండి, శివశంకర్ అంటున్నారు కాదండి గౌస్ గారు. అండ్ నార్కెట్పల్లి నుంచి వెంకటేశం గారు హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అల్లుడు గారు కాదండి, నరేష్ గారు, మెర్సి రోజా గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ నాగర్ గారు కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, లావణ్య గారు. పోస్ట్ మ్యాన్ కూడా కాదండి. అండ్ నారాయణపేట నుంచి అరుణ మోహన్ గారు, కొండవీటి రాజా కూడా కాదు. అండ్ అలాగే ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీరాములయ్య కూడా కాదు గౌస్ గారు. ఇంకా నెక్స్ట్ మరి ఎవరు పంపించారు అంటే ఇంకా అవి అనమాట వచ్చిన ఆన్సర్స్. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, విజయ్ తలపతి సినిమాతో మొదలై, అంటే విజయ్ తలపతి సినిమా రావాలి స్టార్టింగ్లో. అదే సినిమా అంటే అదిరింది అనే సినిమా. కొత్త పెళ్లి కొడుకు బంధం అని అంటే, కొత్త పెళ్లి కొడుకు ఏమవుతాడు, అల్లుడే కదా ఇది. సో అల్లుడు బంధాన్ని చేర్చుకొని వచ్చిన హీరో మోహన్ బాబు సినిమా ఏది అని అంటే, అదిరింది అల్లుడు. అలా చెప్తారు కదా ఏదన్నా కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, ఏదన్నా మంచి పని చేసినప్పుడు. సో అదిరిందల్లుడు అన్నమాట సినిమా. మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు జంటగా నటిస్తారు.

సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో ఒక చిన్న సిమిలారిటీ ఉంది, అదేంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి 0866248814కి. ఇప్పుడు నేను ఒక రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లోని సిమిలారిటీని కనుక్కొని నాకు ఆన్సర్ చేసేయండి.

మరి రెండు పాటలు వినేశారు కదా, మరి విన్నారు కాబట్టి దానిలో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కోండి, నాకు ఆన్సర్ చేసేయండి. 0866248814కి ఇప్పుడు ఒక మంచి సాంగ్ విక్రాంత్ రోణా నుంచి వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

విశ్వనాథన్ సన్స్ నుంచి సూర్య పాడిన పాట, నటించిన పాట అయితే వినేశారు సందడి సందడిలు. ఈ క్వశ్చన్ పాపం చాలా ఈజీ అనుకుంటా, అందరికీ ఈజీగా ఆన్సర్స్ చాలా పంపించేశారు. మరి ఎందుకే ఏంటంటే రెండు పాటలు వినిపించా, ఆ రెండు పాటల్లో ఉన్న సిమిలారిటీని కనుక్కోండి అని అన్నాను. బట్ ఇప్పుడే విన్న వాళ్ళకైతే కష్టం అనుకోండి, కానీ చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు కదా. చూద్దాం ఫస్ట్ అవి చూసేద్దాం, అండ్ ఆ తర్వాత ఎవరు ఏమేమి ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పేస్తాను. మరి చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ చేశారు అనేది, ఎవరు పంపించారు అంటే శ్రీరాములయ్య కాదండి, గౌస్ గారా? ఎస్, గౌస్ గారు కాదండి. నెక్స్ట్ ఇంకా అదిరిందల్లుడు అంటే శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ పంపించారు, ఈరోజు మీకు అలా లక్ అలా కలిసి వచ్చినట్టుంది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, నాలుగోసారి కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు అదిరింది అల్లుడు అంటూ పంపించారు, అండ్ నందిగామ నుంచి తేజస్వి గారు కరెక్ట్ ఆన్సర్, తేజస్విని కరెక్ట్ ఆన్సర్. నాసిక అండ్ వేణు దేశాయపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు, ఓకే, కానీ ఆన్సర్ సినిమా పేరు కాదు, ఆ సిమిలారిటీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్గా, మాధవి గారు ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి శ్రీవిద్య గారు కరెక్ట్ ఆన్సర్, నార్కెట్ పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్, ముసాపేట నుంచి డైరెక్టర్ బి గోపాల్ అయితే కాదండి, నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పొద్దుటూరు నుంచి సంధ్య గారు, దస్తగిరి గారు. అండ్ అలాగే కళ్యాణ్ యాదవ్ గారు పొన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ మాధవ స్వామి గారు అండ్ సునీత గారు రాజోల్ నుంచి, అండ్ కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీవన్పాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రేమికుడు కూడా పాడే పాట అంట, వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళా నుంచి సుభాన్ గారు, రషీదా బేగం పంపించారనమాట ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్, అండ్ గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు కొల్లాపూర్ నుంచి పంపించారు రెండు మూవీస్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమ్మేపాలెం నుంచి భారతి గారు అండ్ వెంకటకృష్ణయ్య గారు పంపించారు, ఓకే. మీ ఇంటి పేరుని జేఎన్ పంపించండి సారీ, లేకపోతే నెల్లూరుని ఫస్ట్ పెట్టండి, ఓకేనా? నెల్లూరు నుంచి పంపించారు, సో ఆన్సర్ అది ఇందాక దానికి, కానీ అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా మున్నెమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి రామాంజనేయులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి డిఎస్పీ మ్యూజిక్ అనుకుంటా అంటున్నారు, ఓకే. బట్ చూద్దాం ఇది కరెక్టా కాదా అనేది, కానీ వేరే ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్గా అయితే. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అని అంటే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, మీరు వినిపించిన రెండు పాటల్లో అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే శ్రీకార్తిక శ్రవంతి నెరడు చెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అంకయ్య గారు బంద్రపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లితిక ఆద్య అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు హాయ్ చెబుతున్నారు మేడం అంటున్నారా, ఓకే. అందరికీ లితీక్ష, ఆద్య, ఫాల్గుణ్, కృష్ణ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ ఇంకా సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వర్ణిక గ్రేట్ టూ బేబీ, ఓకే ఓకే వర్ణిక. నెక్స్ట్ ఇంకా కామన్ పాయింట్ అంటూ సర్దార్ గారు పంపించారు కరెక్ట్గా, అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్గా, అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అండ్ ధనంజయ్ గారు సినికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ క్రియేటివ్జీ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ షోకి వచ్చారు అంటూ సంధ్య పంపించింది, హాయ్ హాయ్ సంధ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ కర్నూలు నుంచి. నెక్స్ట్ ఇంకా మార్కపూర్ నుంచి మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్గా పంపించారు. నెక్స్ట్ ఇంకా హన్సిక కాదు నరసింహ గారు, పద్మనాభాయ్ గారు, అండ్ అలాగే నా ఫేవరెట్ సాంగ్ వేశారు చందూజీ అంటూ విక్రాంత్ రోణాది అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ రామ్మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం, సరస్వతి అండ్ ఫ్యామిలీ అందరూ.
ఆన్సర్ చేశారు అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లత గారు ఉయ్యూరు నుంచి. అండ్ చిన్నమ్మాయి గారు, హలో చంద్రమ్మ ఎలా ఉన్నావు అంటున్నారు. బాగున్నానండి, మీరు బాగున్నారా? అండ్ అలాగే ఇప్పుడే ట్యూన్ చేసే క్వశ్చన్ వినలేదు, చెప్తారా అంటూ షణ్ముఖి గారు అడుగుతున్నారు. నాకు ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇంకా రావట్లే అంటే మన లిజినెస్ అలా అలా అలా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఇంకొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేసేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దరు. అండ్ నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ గారు తాడపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఉమెన్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ గోదావరి కాదండి, కోస్కారు. అండ్ నెక్స్ట్ ఇంకా రామరామ కృష్ణ కృష్ణ కూడా కాదు, శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ ధర్మవరం నుంచి. అండ్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి డిఎస్పీ కంపోజిషన్ అంటున్నారు, చెప్తాను అది కాదా అవునా అనేది. అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ అంటూ చిరంజీవి గారు పంపించారు, ఓకే హాయ్ అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, రోజా గారు పంపించారు. అండ్ అలాగే ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు, షో బాగుంది చందన అంటున్నారు శాంతినగర్ నుంచి, ఓకే అక్కడు. థ్యాంక్ యూ సో మచ్, అందుకే మీరు 4 రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, మస్కా మూవీ నుంచి గుండె గోదారిలా అనే సాంగ్ వినిపించాను, అండ్ శివం మూవీ నుంచి గుండె జారి అనే పాట వినిపించా, గుండె ఆగిపోతాందే ఈ సాంగ్ వినిపించా కదా. మరి ఈ రెండు రెండు పాటల్లో మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, రెండు కూడా ఒకే పేరుతో మొదలయ్యే పాటలు, అండ్ రెండు కూడా గుండె అనే పదంతో మొదలయ్యే పాటలు. అండ్ మూడోది ఏంటి, ఈ రెండు పాటల్లో హీరో కూడా సేమ్ అన్నమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. ఈ రోజు నేను 6 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అందరూ కూడా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక తాత మనవాళ్ళు ఉన్నారనమాట, అంటే ఒక ఊర్లో తాత మనవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్దామని అనుకుంటారు. అప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు కదా, వాడు అడుగుతాడు అనమాట, తాత ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తాతని అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు, ఈరోజు మనం అజబి దపఫ విశ్వేశకి స్వామి వారిని కలవడానికి వెళ్తున్నాం అని అంటాడంట. మళ్ళీ వినండి జాగ్రత్తగా, తాత ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనవాడు అడిగాడు. అప్పుడు తాత అన్నాడు, ఈరోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం అన్నారు. ఇంతకీ ఎవరి స్వామి మీకు తెలుసా? ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు ఈ స్వామి ఎవరు అనేది. తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి లెనిన్ మూవీలో సాంగ్ వింటూ.

లెనిన్ నుంచి సాంగ్ వినేశారు కదా. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఇద్దరు తాత మనవాళ్ళు అయితే అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మనవడు అన్నాడు, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తాత అని. అన్నప్పుడు మనవడిని తాత ఏమని చెప్పాడంటే, ఈరోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాములు వారిని కలవడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్పారంట. మరి ఇంతకీ ఎవరా స్వాములు వారు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించింది, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి తెలియదు. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో. సార్ 4 ఆన్సర్స్ కరెక్ట్ పంపించి ఇది రాంగ్ అయిపోయింది, పర్వాలేదు లేండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, దత్తాత్రేయ స్వాములు వారట, కాదండి. మరి నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే, యనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రామస్వామి గారు అనుకుంటున్నారు, నరేష్ గారు, రోజా గారు, కాదండి. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, వారేవా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పోలవరం నుంచి భాస్కర్రావు గారు, రాణి గారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి గారు, అయ్యప్ప స్వామి కాదండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి ఉపేంద్ర గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ ఆన్సర్ చేశారు, కాదు. అండ్ మధుప్రియ కాదు, మధు

ప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి సాయిబాబా దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? కాదండి. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అండి, పంపించారు. థ్యాంక్ యూ అండి, బందర్పల్లి నుంచి అంకయ్య గారు. నెక్స్ట్ ఇంకా గన్నవరం శ్రీనివాస్ గారు పంపించారు తిరుపతి నుంచి. ఆయన పేర్లలో మొదటి అక్షరాలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అక్క ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అంట. ఎవరు? కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రుత్విక్. నువ్వు ఆ సినిమా చూస్తే అర్థమయ్యే తమ్ముడు. సినిమా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. మరి నెక్స్ట్ ఇంకెవరు చేశారు ఆన్సర్ అని అంటే శివుడు పంపించారు. శివుడు ఆన్సరా? శివుడి దగ్గరికి వెళ్తున్నారా? వర్ణిక పంపించింది అనమాట, దిల్సుఖ్ నగర్ నుంచి. కాదు కాదు, ఇదే ఆన్సర్ని దమ్మాయిగూడ నుంచి రామలింగాచారి గారు కూడా పంపించారు. కాదు. అండ్ అయ్యప్ప స్వామి అనుకుంటున్నారు, నరసింహ గారు, పద్మాభాయ్ గారు. వల్లూరు నుంచి కాదండి. అండ్ అభయ ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు, విజయవాడ నుంచి. కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు, మాధవ స్వామి అని కూడా అనుకుంటున్నారు. సునీత గారు రాజోల్ నుంచి, కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. అయ్యో అయ్యో, అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పిన తర్వాత షాక్ అవ్వకండి, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు మాటవే. సో ఈలోపు ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరు పంపించారనేది. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కాశీకి వెళ్తున్నారా? కానీ కాదండి. అండ్ భీమేశ్వర స్వామి కలవడానికి వెళ్తున్నారా టెంపుల్కి? ఆశు శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో అది కూడా కాదు. అజఫి దపఫ విశ్వేశకి స్వాముల వారు అని అంటే ఎవరు అని అంటే కృష్ణునికి బావగా ఉన్న అర్జునుడు అనమాట. ఇది కూడా ఎందులో తెలుసా? ఒక సినిమాలో. అంటే డైరెక్ట్గా వెళ్ళరు, ఒక సినిమాలో. కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో అర్జునుని వేసిన వేషం అనమాట. అది కూడా ఒక స్వామి వేషం వేస్తాడు. అలా వేసిన వేషమే ఈ అజభి దపఫ విశ్వేశకి అనమాట. అయ్యో, గుర్తొచ్చేసిందా? అండ్ చాలామందికి గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి. ఆ అంటే అర్జునుడు, జ అంటే జయత్రుడు, భి అంటే భీవత్స, ద అంటే ధనుంజయ, పా అంటే ఫల్గుణ, పా అంటే పార్థ, వి అంటే విజయ, స్వే అంటే శ్వేతవాహన, సా అంటే సవ్యసాచి, కి అంటే కిరీటి. ఇలా తన అన్ని పేర్లను కలిపి మొదటి అక్షరాలతో ఈ యొక్క స్వామి పేరుని ఒకటి క్రియేట్ చేసి ఒక ఫేక్ స్వామిగా తన సుభద్రాన్ని కలవడానికి అక్కడ కూర్చుని ఒక వేషం వేస్తాడనమాట. అది కూడా శ్రీకృష్ణుల వారే వేయమని చెప్పి అది ఆర్డర్ పాస్ చేస్తారు ఆ సినిమాలో. సో అందువల్ల ఇదనమాట ఆన్సర్. సరే, మన సందడి సందడిలో ఫైనల్లీ చిన్న క్వశ్చన్, అంటే ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మరి దీనికి తెలిస్తే ఆన్సర్ చేసేయండి. చిటారు కొమ్మను చిట్టికుండ కొట్టావంటే కోటి లింగాలే. జాగ్రత్త. మరి ఏంటది? చిటారు కొమ్మను చిట్టికుండ కొట్టావంటే కోటి లింగాలే, ఏంటది ఆన్సర్? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో ఈ ఆన్సర్ దగ్గరగా మనం వెళ్తే మనకి అలానే గుండె ధక్ ధక్ ధక్ అని కొట్టుకుంటుంది, అది మరి సంగతి. మరి క్వశ్చన్ ఏంటి అంటే, చిటారు కొమ్మను చిట్టి కుండ కొట్టావంటే కోటి లింగాలే, జాగ్రత్త. మరి ఇందుకే ఆన్సర్ ఏంటి, అదేంటి కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారో ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అనేది. చందనమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారో అంటూ రాజశేఖర్ గారు అదే నుంచి అడుగుతున్నారు. త్వరలోనే వస్తానండి, అతి త్వరలో రావడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం, బట్ పండగ రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాను, మీ అందరినీ కలుస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి 5వ ప్రశ్న వికెట్ పడగొట్టేశారు టోటల్గా, ప్రోగ్రామ్ సూపర్ అంట. మీకు తెలిసిన ఆన్సరే అండి, కానీ అది అలా అలా అలా పక్కకి వెళ్ళింది ట్రాక్ అంతే. బట్ శాంతినగర్ నుంచి ఓకే ఇక్కడ గారు, మీరు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, ఇది కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అయ్యింది. అది హ్యాట్రిక్ కాదు, ఇది పంచ్ పటాక్, అదేది పంచ్ అనమాట పెద్దది, అది సంగతి. సో కరెక్ట్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి కరుణ గారు కూడా పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మూసాపేట నుంచి నరేష్ గారు మిఠాయి పొట్లం అంటున్నారు కాదండి, అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ పడని నుంచి, అండ్ విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, సూపర్ చందన అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరు పంపించారు, పేరు పేరు పేరు మాధవ స్వామ్య, సునీత గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కోనసీమ జిల్లా నుంచి పంపించారు పంతాడి శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈతకాళ్ళు కాదండి, కోడుమూరు నుంచి ఉపేంద్ర గారు, అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, కళ్యాణ్ గారు, భాను గారు, రిత్విక గుంటూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు దానిమ్మ పండు అనుకుంటున్నారు కాదండి, అండ్ గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు, మిఠాయి పొట్లం కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చింతకాయ లేదా చింతపండు అంట, రమేష్ గారు వెంకటాచలపతి గారు అనంతపూర్ నుంచి కాదండి. అండ్ అలాగే విజయలక్ష్మి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్రీ కార్తిక, శ్రేవంతి, నెర్రుషెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి కరెక్ట్ ఆన్సర్, అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గోపాలకృష్ణమాచారి గారు పాలోజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్రీవిద్య గారు, సునంద గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఉసిరికాయ చెట్టు కాదండి. అండ్ అలాగే మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచియా, ఓకే, మస్తాన్ వాలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కల్లుకుండ కాదు విడవలూరు నుంచి పంపించారట చంద్ర గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు వియూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయ్ గారు మారుతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ తలంపాడు నుంచి పంపించారు అరటిగెల కాదండి, మధుప్రసాద్ గారు, అండ్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్, షద్నాజీ మా చిన్నప్పుడు క్వశ్చన్స్ అది కాదు అంటూ పంపించారు.

కానీ నేను మార్చా, ఇది మన క్రియేటివిటీ. సో ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. బట్ ఇంతటితో మన సందడి సందడి అయిపోయింది కాబట్టి ఇంకెవ్వరు ఆన్సర్స్ చేయొద్దు 4 o'clock తర్వాత. సో మీ ఆన్సర్స్ ఎవరైతే ఉన్నాయో వాటి వరకు చదివి వినిపించి ఆన్సర్ రివీల్ చేస్తారు న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో ఇది మన సందడి సందడి. స్టే ట్యూన్ టు విత్ భారతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు అనేది అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈరోజు కలిశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 3D పద్దతిలో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్న ఖ్యాతి మన రాష్ట్రానికే దక్కుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా బురుపాలెంలో తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పెమ్మసానికి గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పీఎంఏవై గ్రామీణ కార్యక్రమంలో 3D విధానంలో ఇళ్లను నిర్మించడం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయలు విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 సిరీస్లో భాగంగా 3వ T20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 o'clock 4 minutes 10 seconds అయిపోయింది. వివిధాకి అయితే ఎంటర్ ఇచ్చేసాం, బట్ మన లిజనర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, మరి వాళ్ళ ఆన్సర్స్ని ఒక్కసారి అలా అలా చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే, ముందుగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నారు. చిట్టారు కొమ్మును చిట్టికుండా కొట్టామంటే కోటి లింగాలి, అంటే తేనె పట్టు అనమాట. చూడడానికి ఒక కుండలా ఉంటుంది కదా, దాన్ని కొడితే అవి మనల్ని కొడతాయి. కుట్టాక మనకి ఏమొస్తుంది, ఒక ఒక చిన్న ర్యాష్ లాగా వస్తుంది. అవన్నీ కలిపితే కోటి లింగాలి అనమాట. అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ ఆన్సర్స్ని నాకు ఇంకెవరెవరు చేశారు ఫైనల్గా అంటే, దేవకి దేవి గారు, హర్షిత మదనపల్లి నుంచి తేనె పట్టు అంటూ పంపించారు, అండ్ వరికంకి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ మోహన్ రెడ్డి గారు కున్నూర్ విలేజ్ నుంచి పంపించారు తేనె పట్టు అంటూ, అండ్ మున్నమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్గా తేనె పట్టు అంటూ, అండ్ ఆన్సర్ ఊటీ కాదు,

సునీత గారు రాజుల నుంచి అండ్ చందన మేడం సందడి సందడి కార్యక్రమానికి ఇక సెలవు బాయ్ నమస్తే, ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ అంటున్నారు. జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా నేను తేనె పట్టు కూడా పట్టాను, తేనె పట్టను కూడా పెట్టాను అంటారే, పెట్టారండి, నేను కారణం అనలేదు, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. సో సతీభార్గవి గారు నెక్స్ట్ ఇంకా చింతకాయలు కాదు అనంతపూర్ నుంచి పంపించారు సునంద గారు. అండ్ నెక్స్ట్ ఇంకా

మనకి వినిపించిన పాటలు అన్నమాట. మరింతకి ఎవరా కథానాయిక అంటే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన క్యూట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనమాట. మరి రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే అలా వస్తూ ఉంటాయి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

మన్మధుడు 2 నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం వివిధలో, మరి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా మనమైతే తన నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. మరి నెక్స్ట్ కిక్ 2 నుంచి మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ధ్రువ మూవీ నుంచి సాంగ్ వినేశారు మనమున్నాం వివిధలో. మరి ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా వివిధలో సాంగ్స్ అయితే వింటున్నారు కదా. మరి నెక్స్ట్ సరైనోడు మూవీ నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

4:32:15 అయిపోయింది. వివిధలో మనమున్నాం. మరి నెక్స్ట్ మీకోసం రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగ నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: సిటీ ఎఫ్ఎం 101.3.
1: సో వివిధ ప్రోగ్రాంలో రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. అండ్ చివరిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పండుగ చేసుకో మూవీ నుంచి సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్తో నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిత్యందన, సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది.

ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై, అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్ అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగానూ ప్రభావితం చేస్తాయి, వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం, అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడుచేస్తాయి. ఈ షాక్ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెలా ప్రోగ్రాంలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు, తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి, తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది, దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్నీ చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి అర్థం చేసుకోలేరు. ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు, చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు, ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా గానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకి

విడాకులు దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టో ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే, ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకు వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డైనా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ, పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకులు దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లలపైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక వాళ్లకు తరచుగా ఏంటంటే, అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ ఆవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్,

మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీలో రిజర్వేషన్లు ఖరారు చేసింది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. చాగల్లు పరిసరాల్లో పులి సంచారంతో అటవీశాఖ అధికారులను డిప్యూటీ సీఎం అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా శంగరాయకొండ మండలం పాకల బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం కాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల పత్తి దితలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల రైతులు పంటను విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం క్వింటాలు పత్తికి 8,500 రూపాయల నుంచి 9,000 ధర పలుకుతోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర 8,667 రూపాయలు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఏపీలో 25 కొనుగోలు కేంద్రాలను సీసీఐ తెరవనుంది. రైతుల నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేయాలని, తేమ పేరుతో ధరలో కోత పెడితే మిల్లులను బ్లాక్ లిస్టులో పెడతామని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. రైతులకు నాణ్యమైన గోని సంచులు అందజేయాలని, పంపిణీకి ముందే వాటిని తనిఖీ చేయాలని రెవెన్యూ పౌర సరఫరాల శాఖ సిబ్బందిని ఆదేశించింది. ఆహార కల్తీకి పాల్పడిన, నాణ్యత లేని పదార్థాలతో ప్రజారోగ్యానికి హాని కలిగించిన చర్యలు తప్పవని ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆహార భద్రతా కమిషనర్ జి వీరపాండ్యన్ హెచ్చరించారు. విజయవాడ ఉత్సవంతో పాటు సరస్సు మేళాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కోట ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కుల్లు రవీంద్ర పేర్కొన్నారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

వింటుంది ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వివిధ భారతిలో. మరి మనమైతే వినేస్తున్నాము గీత్ కథ చెల్ల సాంగ్స్ అయితే. మరి సాంగ్స్ హిందీ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఆల్రెడీ స్టూడియోలో టైం చూస్తే 5 గంటల 10 నిమిషాలు అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది మీకోసం. సూపర్గా వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గీతగాథచల్లో. హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. త్యాగరాజరావు కింగ్ మధుతో మరి తాజ్మహల్ మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు. నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది చెహరా మూవీ నుండి, తబాయి అనే సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసే 5:54 అయితే అయిపోయింది. మనమున్నాము గీత్ గాథా చెల్లో. మరి గీత్ గాథా చెల్లో లాస్ట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎంతగానో దోహదపడతాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు అధికారులకు సూచించారు. తమిళనాడు సీఎం విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం

చంద్రబాబుతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాల వాటాపై మాట్లాడనున్నారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్టస్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం తదితర పోటీలను మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఏపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ఈరోజు కలిశారు. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుతో సాధించిన జల విజయం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కుల్లు రవీందర్ తెలిపారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను మంత్రిమండలి ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కింజరపు

0: నాయుడు, సత్యకుమార్ యాదవులు పాత్రికేయులకు వెల్లడించారు. ఒక్క జడ్పీ చైర్పర్సన్ మినహా మిగిలిన అన్ని పదవులకు బీసీలకు 24% మించి రిజర్వేషన్లు వర్తింపు చేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73% రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95%, ఎంపీటీసీలకు 25.55%, ఎంపీపీల్లో 24.6%, జడ్పీటీసీలకు 24.6%, జడ్పీ చైర్పర్సన్లకు 23.08%, అర్బన్ వార్డు మెంబర్లకు 32.78% మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 32.03%, మేయర్లలో 35.02% మేర రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
1: ఈ డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 28.18% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీనికి అదనంగా 34% అన్నాం, దానికి పైగా రిజర్వేషన్ కల్పించడానికి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్దంగా ఉంది. 6% పైగా పార్టీల పరంగా కల్పిస్తున్నాం.
0: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవంబర్15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి సాధారణ పాలనలోకి వెళ్లాలన్నారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వీకే సీనానాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసిందని, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక గుడి నుండి 1650 మీటర్ల పొడవున క్యూ లైన్లు, సీతమ్మవారి పాదాలు, మున్సిపల్ విద్యుత్ కార్యాలయాలు, రైల్వే స్థలంలో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలు నిర్మించామని తెలిపారు. నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా భోజన వసతి, 60 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు తాగునీటికి మళ్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 టీఎంసీల గోదావరి వరద నీరు కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని వెల్లడించారు.
2: ఈ సూపర్ నెలనో సంవత్సరంలో కూడా 57 టీఎంసీల నీరు ఇచ్చింది, 50,000 కోట్ల సంపద ఈ యొక్క కృష్ణా డెల్టాలో సృష్టించింది. కృష్ణా డెల్టాకే కాదు, అటు రాయలసీమకు సైతం ఊపిరి పోసింది మన పట్టిసీమ అని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నీమ్ కోటెడ్ యూరియా 2015 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగ చరిత్రలో ముఖ్యంగా ఎరువుల నిర్వహణలో 2015వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడడంతో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేపపూత యూరియా నిర్ణయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2015కు ముందు సాధారణ యూరియాపై లభించే భారీ రాయితీని ఆసరాగా చేసుకుని కొందరు దానిని వ్యవసాయేతర పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లించేవారు. దీనివల్ల సీజన్లో రైతులకు తీవ్రమైన యూరియా కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశంలో తయారయ్యే దిగుమతి చేసుకునే యూరియా మొత్తానికి 100% తప్పనిసరి

0: వేపపూత పోయాలని 2015 మేలో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. వేపపూత పోసిన యూరియాను పరిశ్రమల్లో వాడటానికి వీలుండకపోవడంతో ఎరువుల మళ్లింపుకు పూర్తిగా అడ్డుకట్టబడింది. వేపపూత యూరియా వల్ల కేవలం అక్రమాలు తగ్గడమే కాకుండా భూసారం, పంట దిగుబడులపై అద్భుతమైన ప్రభావం కనిపించింది. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొంటూ,
1: దేశ్ కో నికాల్నే కే లియే హి హమ్నే తీన్ సూత్రో పర్ ఏక్ సాథ్ కామ్ కర్నా షురూ కియా. ఏక్ యూరియా కీ శత ప్రతిశత్ నిమ్ కోటింగ్ కీ, దూసరా హమ్నే కరోడో కిసానో కో సోయల్ హెల్త్ కార్డ్ దియే, ఔర్ తీసరా హమ్నే యూరియా కే ఉత్పాదన్ కో బఢానే పర్ జోర్ దియా. బంద్ పడే ఫర్టిలైజర్ ప్లాంట్స్ కో ఫిర్ సే ఖోల్నే పర్ హమ్నే తాకత్ లగాయి.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో నిర్వహించనున్న సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సరస్ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ మేళాలో స్వయం సహాయక బృందాల మహిళలు 600 స్టాల్స్ లో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తోందని ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ 25 ప్రజాసేవపై రాష్టస్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ పోటీలను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారే రేపటి దేశ నిర్మాతలు, నాయకులని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 6:21 దాటిపోయింది. మరి నేనైతే మీ ఆర్జే రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి కృష్ణ తీరంకి వెల్కమ్ చెప్పొద్దు, మరి కృష్ణ తీరంకి మనమైతే వెల్కమ్ చెప్పేద్దాం. మరి కృష్ణా తీరంలో ఇవాళ ఏం టాపిక్ మాట్లాడబోతున్నాడు అని అయితే చూస్తున్నారు కదా. సో మరి మనమైతే మాట్లాడుకుందాం, మరి భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం, అది మన విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద. విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం అయితే ఉన్నది. సో మరి దేవాలయ నిర్మాణం ద్రవిడ శైలిలో నిర్మించబడిందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం. మరి ఈ ఆలయంను సాధారణంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం అని పిలుస్తాం. మరి కృతయుగంలో దుర్గాదేవి లోకం కోసం

మహిషాసుర అనే రాక్షసుణ్ణి సంహరిస్తుంది. మరి అప్పుడే దుర్గాదేవత కీల పర్వతం మీద 8 చేతులతో మహిషాసుర మర్దిని రూపంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణ తీరంలో. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది, గోపాల గోపాల మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ధనంజయ్ హరిచరణ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్, లిరిక్స్ అనంత శ్రీరామ్. మరి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో. మనమున్నాము కృష్ణా తీరంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణ తీరంలో. మరి కృష్ణ తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంద్రకీలాద్రి గురించి మనమైతే మాట్లాడుకున్నాం. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్న సందర్భంగా మనమైతే ఆ విశేషాలన్నీ మాట్లాడుకున్నాం. మరి ఈ పర్వతం మీద దుర్గాదేవత బంగారు రంగుతో కోట్ల సూర్య వెలుగులతో మెరుస్తూ ఉంటుందన్నమాట. అప్పటి నుండి ఇంద్ర మరియు ఇతర దేవతలు ఆమె పఠనం చేస్తూ కనకదుర్గగా ఆమెను రోజు వారి పూజల్లో పూజ చేసేవారట. మరి ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంటుంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి. మరి విగ్రహానికి 8 చేతులుంటాయని, ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుందన్నమాట. త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెలో పొడుస్తున్న భంగిమల్లో ఉంటుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాస, అంకాస, మౌర్వి, సౌనకాలనేవి దుర్గాదేవి చేతుల్లో ధరించే 8 ఆయుధాలుగా ఉంటుందన్నమాట. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుండి, కలర్ఫుల్ చిలకాండు సాంగ్ అయితే వస్తుంది. నరేంద్ర పాడిన ఈ పాటకు మ్యూజిక్ ప్రవీణ్ లక్రాజు, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే మనకైతే సిద్ధమైపోయినాయి. మరి దసరా పండుగ సందర్భంగా అమ్మవారు 10 రోజుల పాటు 10 విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మరి ఆ అలంకారాలు ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం, ఒకసారి మాట్లాడుకుందాం. మరి కృష్ణా తీరంలో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది, గ్రీక్ వీరుడు మూవీ నుండి ఒనాడు వాషింగ్టన్లో అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ సాహితి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి, మరి అలాగే రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు, మరి అక్టోబర్ 11వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు అక్టోబర్ 20వ తేదీ మంగళవారం విజయదశమితో ముగిస్తాయన్నమాట. సో మరి ఏ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. మరి అక్టోబర్ 11 శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా అలంకారం ఉంటుంది, అలాగే అక్టోబర్ 12 శ్రీ గాయత్రీదేవి అలంకారం, ఇంకా అలాగే అక్టోబర్ 13 శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, అక్టోబర్ 14 శ్రీ మహాచండీదేవి అలంకారం, అలాగే అక్టోబర్ 15 శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, అలాగే అక్టోబర్ 16 మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు, ఇంకా అక్టోబర్ 17 శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, అలాగే అక్టోబర్ 18 దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారం ఉంటుంది, ఇంకా అలాగే అక్టోబర్ 19 మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 20వ తారీఖు విజయదశమి సందర్భంగా శ్రీ రాజేశ్వరి దేవిగా అలంకారం ఉంటారు, అలంకారంలో దర్శనమైతే ఇస్తారు. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, కేరింత మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు, ఇంకా అలాగే మిర్చి మూవీ నుండి సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. పండుగలా దిగి వచ్చావు అనే పాట అయితే వస్తుంది, కైలాష్ కేర్ పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగి శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతీరం. మరి కృష్ణాతీరంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మరి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి. మరి ఇక ఉత్సవాల చివరి రోజైన అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం అయితే నిర్వహిస్తారన్నమాట. మరి శక్తికి, భక్తికి, విజయానికి ప్రతీకగా నిలిచే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని మనమైతే కోరుకుందాం. ఇది ఇవాళ కృష్ణాతీరంలో మనమైతే మాట్లాడుకుందాం కదా మరి ఇంద్రకీలాద్రి యొక్క విశిష్ట గురించి, అలాగే అలంకారాల గురించి మనమైతే తెలుసుకుందాం. మీకోసం లాస్ట్ సాంగ్ అయితే చేస్తుంది సీతమ్మ వకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నుండి. ఇంకా చెప్పాలనే పాట అయితే వస్తుంది రాహుల్ నంబియార్ శ్వేత పండిత్ పాడిన ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ ఉత్సవంతో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలుగు గంగా ప్రాజెక్టు కింద కృష్ణా జిల్లాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన డ్యాంలు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ఆకస్మికంగా అక్కడ తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ యాప్లో దసరా జగన్మాత దివ్య దర్శన టికెట్లు ఈ నెల 11, 12, 13 తేదీలకు సంబంధించి అందుబాటులో ఉంచారని దుర్గగుడి ఈవో శ్రీనా నాయక్ ప్రకటనలో తెలిపారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లిలో పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పుష్కరాల సందర్భంగా వచ్చే వాహనాలు, రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు, ఇతర విషయాలపై పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానం

విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ

0: లెట్ అస్ క్యారీ దట్ స్పిరిట్ ఫార్వర్డ్. లెట్ అస్ కంటిన్యూ టు లెర్న్ ఫ్రమ్ వన్ అనదర్, ఇన్నోవేట్, స్ట్రెంగ్థన్ అవర్ కేపబిలిటీ అండ్ ఎక్స్ప్లోర్ న్యూ ఫ్రంటియర్స్ ఇన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్. అండ్ లెట్ అస్ ఇన్ష్యూర్ దట్ ద పవర్ వి బిల్డ్ ఇస్ అల్టిమేట్లీ యూజ్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
1: ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27 ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపైన ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేస్తే 7:17 అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎంటర్ అయిపోతాం మన ఫేవరెట్ మనసున్న మనసులోకి. మరి మనసున్న మనసులో మరి మీతో పాటు నేను కూడా ఆడడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే వచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనసున్న మనసులో మరి మీకోసం క్వశ్చన్స్ నేనైతే రెడీ పెట్టేశాను. మరి ఆన్సర్ పంపించడానికి చాలా మంది రెడీగా ఉన్నట్టున్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. చిరంజీవి హీరో మూవీలో హీరోయిన్ నేమ్ ఏంటి? చిరంజీవి నటించిన హీరో మూవీలో హీరోయిన్ నేమ్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎవడు మూవీ నుండి అయ్యో పాపం అంటూ సాంగ్ అయితే వస్తుంది. రంజిత్ మమతా శర్మ పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, చిరంజీవి హీరో మూవీలో హీరోయిన్ నేమ్ ఏంటి అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, చూద్దాం ఒక్కోటి. సో మరి మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు రాజా అంటూ. మరి రాజా అని పెట్టారు కానీ హీరోయిన్ పేరు అడిగాను. మరి ఎంతమంది? కానూరు నుండి తాతారావు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రత్నం వైజాగ్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దొర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. హాయ్ అండి, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ పంపించారు. హీరోయిన్ పేరు అయితే పంపించలేదు మరి ఆన్సర్. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నెక్స్ట్ మోక్ష ఫ్రమ్ హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణం, మగ్గ శివయ్య, ముంతా పెద్దన్న, కొప్పు మల్లేసు, జుక్కు అద్దెప్ప అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ ఈవినింగ్ మధు గారు అంటూ పుట్టుబాగు నుండి పులిపత్తి శ్రీనివాసరావు మెసేజ్ పంపించారు. కృష్ణవేణి, నీలాంధ్ర, హరిణి మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు మొత్తానికి. ఇంకా ఏపూరి రమా శ్రీనివాస్ కాటారం నుండి మెసేజ్ పంపించారు అన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నెమ్మోని గ్రామం నుండి నార్కట్పల్లి మండలం అంటూ ఉన్నం వెంకటేశం, హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్యలక్ష్మి, మీరాబాయి, మోతిబాయి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఈజ్ సరిత అంటూ, సరిత కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేటపాలెం, రామనగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు. ప్రశ్న ఏమిటని ఇప్పుడు అడుగుతున్నారు అన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, మరి తప్పకుండా నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి శాంతి గారు అంటూ మెసేజ్ పంపించారు. శాంతి గారు కూడా కాదు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చిరంజీవి హీరోగా హీరో మూవీలో నటించిన హీరోయిన్ పేరు అడిగాను. మరి ఆన్సర్ వచ్చేసరికి రాధిక అన్నమాట. రాధిక ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది మనసున మనసేలో. మరి ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అనుకుంటున్నారు కదా. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని నేనైతే అడిగేస్తున్నాను, శివాజీ మూవీలో విలన్ పేరేంటి? శివాజీ మూవీలో విలన్ పేరేంటి? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఇతర అమ్మాయిలతో మూవీ నుండి వయలిన్ సాంగ్ అయితే వస్తుంది, డేవిడ్ సిమోన్ అనిత పాడిన ఈ పాటకు లిరిక్స్ విశ్వ. మరి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

DJ, DJ, DJ, DJ గాత్ర రే, ఇది ఓజే ఒంగోలు జాతర.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మనసున్న మనసేలో, మరి మనసున్న మనసులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, శివాజీ మూవీలో విలన్ పేరు ఏంటి అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. నాకు తెలిసి చాలామందికి కొంచెం ఆన్సర్ అయితే తెలిసిపోయి ఉంటుంది. సో మరి నాగలక్ష్మి నందివెలుగు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి ఎం నరేష్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానూరు నుండి తాతారావు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రత్నం వైజాగ్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే వేణు అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం

ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణవేణి, అనురాధ, శ్రీనివాస్ రెడ్డి మధిర నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మోక్ష ఫ్రమ్ హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం నుండి కూడా షేక్ గుల్జార్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి ఉన్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మాధురి అండ్ ధృతి ఫ్రమ్ కెనడా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పుట్టపాకు నుండి పుల్లిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు అన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ నమస్తే అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సుమన్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హేమవంత్ కుమార్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఏపూరి రమా శ్రీనివాస్ కాటారం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కనుకుల మోక్షిత్ కూడా అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్. ఇంకా కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం మల్లూరు గ్రామం అంటూ పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సైకం పోతరాజు నసుగుంట నుండి మెసేజ్ పంపించారు. రజనీకాంత్ అంటూ, రజనీకాంత్ విలన్గా ఎలా నటించారు చెప్పండి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సుమన్ అనమాట. శివాజీ మూవీలో విలన్ నేమ్ వచ్చేసరికి సుమన్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం కూడా రెడీగా ఉంది. హీరో సుమంత్ ఫస్ట్ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయింది? హీరో సుమంత్ ఫస్ట్ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయింది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అర్ధశతాబ్దం మూవీ నుండి, ఏ కన్నులో చూడండి అనే పాట వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మనసున్న మనసేలో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా మనసున్న మనసేలో, మరి క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా చాలా మంది. సో మరి ఆన్సర్ చూద్దాం, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో అసలు నేను అడిగిన క్వశ్చన్కి. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి యమునరేష్ రోజా 2000 సంవత్సరం అని చెప్పి పెట్టారు. కాదు, ఇంకా రత్నం వైజాగ్ రైట్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేణు అనంతపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అంబాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం కుటుంబ సభ్యులందరూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ 1982 అని చెప్పారు, రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మోక్ష ఫ్రమ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పుట్టపాకు నుండి పొల్లిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజన్న సిరిసిల్లి నుండి, వేముల పరశురాములు

మా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మాధురి అండ్ ధృతి అంటూ ఫ్రమ్ కెనడా నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు క్వశ్చన్ సరిగ్గా వినలేదు సార్, ఇంకోసారి చెప్పండి సార్ అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం నాకు తెలిసి టైం అయితే అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్కి. సో మరి చూద్దాం. ఇంకా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోనసీమ జిల్లా నుండి మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి ఇద్దరు కిలాడీలు మూవీ అంటూ మెసేజ్ పంపించారు. నేనైతే ఆన్సర్ అయితే అది కాదు. హేమంత్ కుమార్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఏపూరి రమ్మ శ్రీనివాస్ కాటారం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయి అజయ్ శృతి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. అంతకుముందు 1982 పెట్టారు, ఇప్పుడు 1999 పెట్టారనమాట. ఆన్సర్ దొరికేసింది మొత్తానికి. సో మరి రైట్ ఆన్సర్ అందరూ, చాలామంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు. హీరో సుమంత్ ఫస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడైంది అంటే 1999 అనమాట. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాళ మనసున్న మనసు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి మీకోసం లాస్ట్ సాంగ్ ఏది వచ్చేస్తుంది, శశి మూవీ నుండి ఒకే ఒక లోకం మూవీ అనే సాంగ్ అయితే వస్తుంది. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో ఇది ఇవాల్టి మనసున మనసే. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రూపాయి విలువ పడిపోకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగానికి చెందిన 3 చమురు కంపెనీలకు అవసరమైన డాలర్లను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. రాష్ట మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నవంబర్ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పాలనలోకి వెళ్లాలని సూచించారు. రాష్ట సచివాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ఈరోజు కలిశారు. పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 TMCల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సాధించిన జల విజయం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని రాష్ట మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రేపటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు విజయవాడలో అత్యంత వైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0, పునమి ఘాట్లో జరుగు జాతీయ సరస్ మేళ కార్యక్రమాలలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన పోలీసు బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తుందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్ట స్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం తదితర పోటీలను మంత్రి సతీకుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసి 8:03 అయితే అయిపోయింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎంటర్ అయిపోతాం మన ఫేవరెట్ డ్యూయట్ డ్యూయట్లోకి. మరి డ్యూయట్లో సూపర్ డ్యూయట్స్ వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి మీకోసం డ్యూయట్ అయితే వచ్చేస్తుంది మిర్చి మూవీ నుండి, ఇదేదో బాగుంది అనే పాట అయితే వస్తుంది. విజయ్ ప్రకాష్ అనిత పడిన ఈ పాటకు లిరిక్స్ రామదుర్గ శాస్త్రి. ఈ సాంగ్ డ్యూయట్ అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము డ్యూయట్ వెట్లో.

0: on me.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: డ్యూయేట్ డ్యూయేట్లో మనము మరి సూపర్ డ్యూయేట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ డ్యూయేట్ అయితే వస్తుంది వెంకీ మూవీ నుండి గోంగూర తోటగాడు అనే పాట అయితే వస్తుంది. సాయితీ లిరిక్స్ అందించిన ఈ పాట

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: స్టూడియోలో టైం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూనమల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన 14.5 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దృశ్య మాధ్యమం ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను పరిశీలించడంతో పాటు చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని, ప్రపంచ నిర్ణయాల ప్రక్రియలో భారత్ ఆఫ్రికా ఖండానికి ఇప్పటికీ తగిన ప్రాతినిధ్యం లేకుండా ఉండడం సమంజసం కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు. 3 దేశాల ఆఫ్రికా పర్యటనలో చివరిగా ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలోని అడ్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్ తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్యత్వాలు రెండింటిలోనూ ఆఫ్రికా దేశాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని జయశంకర్ సూచిస్తూ,
1: Adwa belongs not just to the history of Ethiopia, it belongs to Africa, and in many ways it belongs to the history of the global south. It strengthened the belief that all subjugated people had the right and the capacity to determine their own destiny, especially as our own freedom movement was also ultimately one about human dignity. It was also about political independence, certainly, and it was equally about the right and to make our own sovereign choices.
0: అదే విధంగా ఆఫ్రికా దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాకు భారత నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరువవుతోందని వెల్లడించారు. అలాగే భారత్ మద్దతుతో ఆఫ్రికా వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్ల విలువైన 200కు పైగా అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆధునిక యుద్ద విధానాలతో పాటు ప్రపంచ భద్రతా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వ్యూహాత్మక ప్రభావాలను కూడా నిరంతరం అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని

0: జోధ్పూర్ వాయుసేన స్థావరంలో ఈరోజు నిర్వహించిన తరంగ శక్తి 2020 విన్యాసాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్య సాధనకు భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు వ్యూహాత్మక దృక్పథం పరంగా సమూల మార్పులు చేసుకుంటున్నాయని తెలిపారు. కీలక రక్షణ సాంకేతికతలను దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ నిర్వహణ ఆధునీకరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఆత్మ నిర్బర్ భారత్ ప్రధాన ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: India's vision of Atmanirbhar Bharat doesn't mean isolation from the world. India is developing capabilities not only for its own requirements. The Akash air defense system, ISR radars, electronic systems and a growing range of unmanned and aerospace technologies demonstrate the increasing depth of that capacity. Crucially, our push now extends to advanced aero engine development and co-production, aiming to master the most complex pillar of aviation technology.
0: అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో కూడిన మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు మరింత మందికి విస్తరిస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 53 టెలిమానస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని, ఇప్పటివరకు ఈ హెల్ప్ లైన్ కు 48 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని తెలిపారు. మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు కలంకాన్ని తొలగించేందుకు ఇది కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత నెలలో ఫ్లై దుబాయ్ విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచార్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం 2016, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఐపిఏ 1968లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గుజరాత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి పైలట్గా వ్యవహరించారు. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లోపల ఉన్న కో పైలట్ ఆయనపై దాడికి పాల్పడడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైనప్పటికీ స్మిత్ మచార్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ దాడి వెనుకున్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, అది శాశ్వతంగా భారతదేశంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 4వ కమిటీ సమావేశంలో వలసవాద నిర్మూలన అంశంపై చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లైను వినియోగించుకుంది. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ మహిమా కుమార్ మేవార్, జమ్మూ కాశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో హక్కులు, కనీస అవసరాల కోసం ఆందోళన చేసిన పౌరులను పాకిస్తాన్ బలగాలు, వాటి మద్దతుదారులు హతమార్చారని ఆరోపించారు. విపక్ష కూటమి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. భోపాల్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఓవైపు దేశ ప్రజలందరూ అండగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయని చెప్పారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ ఎన్డీఏ సాధించిన విజయాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ అభివృద్దిపై ప్రజలకున్న అపరిమితమైన నమ్మకానికి నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 8 వారాలుగా కొనసాగిన నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం కారణంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఈ వారం బీఎస్ఈ సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 72472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచి 99 పాయింట్లు పెరిగి 22520 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 సూచి స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచి వారంలో 0% మేర పెరిగింది. వాతావరణం. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో కూడా రాగల 2 రోజుల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు

ఏర్పడతాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశముందని ఐఎండీ తెలిపింది. న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డీసీపీ కుమార్ అభిషేక్ పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. నేటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రచించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. మరోవైపు న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా సహాయం అందిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వికాష్ కుమార్ తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసి 8:41 అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఫేవరెట్ డ్యూయట్ డ్యూయట్లో మనమైతే కంటిన్యూ అయిపోదాం. మరి డ్యూయట్ డ్యూయట్లో మీకోసం నెక్స్ట్ డ్యూయట్ రెడీగా ఉంది. మన్మధుడు మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, గుండెల్లో ఏముందనే పాట అయితే వస్తుంది. వేణు సుమంగళి పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ప్రోటీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీషా,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

నా ఆటోగ్రాఫ్ మూవీ నుండి జౌహర్గా సాంగ్ అయితే వినేశారు. సందీప్ భౌమిక్ గంగా ఎంఎం కీరవాణి పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. మనమున్నాము డ్యూట్ డ్యూట్లో, మరి డ్యూట్ డ్యూట్లో నెక్స్ట్ డ్యూట్ అయితే వస్తుంది నా పేరు శివ మూవీ నుండి ఒక తొలకరి వేళ అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ రోషిణి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము డ్యూట్ డ్యూట్లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చేసే 9:02 అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మన ఫేవరెట్ మధుర స్వరాలలోకి మనమైతే వెల్కమ్ చెప్పేద్దామా? సో మరి వెల్కమ్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మరి మీకోసం మంచి సాంగ్స్ అందించడానికి మరి నేనైతే రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే. సో మరి ప్రేమలోని మాధుర్యాన్ని, మనసులోని భావాలను ఎంతో అందంగా చెప్పే పాట ఇది. మరి ప్రేమ అంటే ఏమిటో మనకు తెలిసేది ప్రేమించినప్పుడే కదా. మరి ఆ మధురమైన అనుభూతిని మన హృదయాలకు చేరవేసే ఈ అందమైన పాటను మనమైతే వినేద్దాం. మరి సీను మూవీ నుండి మీకోసం సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, ప్రేమ అంటే ఏమిటంటే అనే పాట. అయితే హరిహరన్ సుజాత పాడిన ఈ పాటకు లిరిక్స్ వెనెలకట్టి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలులో మనమున్నాము. మరి నెక్స్ట్ వచ్చే పాట నందమూరి బాలకృష్ణ గారి స్టైలు, మాస్ జోష్, ఇంకా అలాగే చిలిపి సరదాలతో సందడి చేసే ఈ పాట ప్రత్యేకమే. మరి వినగానే మనసు ఉత్సాహంతో ఊగిపోయే ఈ పాట అయితే మరి మీకోసం నేను ప్లే చేస్తున్నాను. సమరసింహారెడ్డి మూవీ నుండి నందమూరి నాయక్ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు మ్యూజిక్ మణి శర్మ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ప్రేమలోని మాధుర్యాన్ని, మనసులోని అందమైన భావాలను పలికించే పాట ఇది. దేవ గారి మధురమైన సంగీతం, హరిహరన్ గారు, సుజాత గారి స్వరాలు ఈ పాటకు ఎంతో ప్రత్యేకం. మరి చంద్రబోస్ గారి సాహిత్యం ప్రేమ భావాలను ఎంతో చక్కగా మనసుకు చేరుస్తుంది. మరి మాస్టర్ సినిమాలోని ఈ మధురమైన గీతం వింటే మీరే ఆ ప్రేమ వసంతంలో విహరిస్తారు. మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది మాస్టర్ మూవీ నుండి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో. మనమున్నాము మధుర స్వరాలలో.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. సూపర్ గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది అందాన్ని అల్లరిని ప్రేమలోని మధురమైన భావాలను కలిపిన ఓ అందమైన పాట. ఇది మనసును మైమరిపించే సంగీతం, వినసొంపైన పదాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. మరి ఈ చిలిపి ప్రేమ సంగీతంలో మన కార్యక్రమంలో మరింత సందడి చేసేద్దాం. మీకు

ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది, గోవింద గోవింద మూవీ నుండి అందమా అందమా అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము మధురా స్వరాలలో. మరి మధురా స్వరాలలో మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మనసులోని ప్రేమను. మన మనసులో ప్రేమ పడితే మనసంతా ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తుంది. మరి ఇష్టమైన వ్యక్తి గురించే గుర్తొస్తుంటుంది కదా, ఆ మరి ఆ మధురమైన అనుభూతిని, మనసులోని అందమైన భావాలను పలికించే పాట ఇది. వినసొంపైన సంగీతంతో మనల్ని ప్రేమ మైకంలోకి తీసుకెళ్లే ఈ గీతాన్ని ఇప్పుడు మనమైతే ఆస్వాదిద్దాం. సో మరి మీ ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది అంతపురం మూవీ నుండి, అసలేం గుర్తుకు రాదనే పాట అయితే వస్తుంది. చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో తర్వాత వచ్చే పాట మనసులోని ప్రేమను సంగీతంలో పలికిస్తే ప్రతి మాట ఓ మధురమైన రాగంలా వినిపిస్తుంది. మరి మల్లెల పరిమళం, చిలిపి చూపులు, మనసును తాకే ప్రేమ భావాలతో నిండిన అందమైన పాట ఇది. ప్రేమలేఖలో సంతకం ఎంత ప్రత్యేకమో ఈ పాటలోని ప్రతి పదం అంత మధురం. మరి ఆ ప్రేమ రాగాన్ని మనసారా ఆస్వాదిద్దాం. మరి మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది బొంబాయి ప్రియుడు మూవీ నుండి. గుప్పెడు గుండెను అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మధుర స్వరాలలో మనమున్నాము. మరి ఆ మధుర పాటలు మనమైతే వింటున్నాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అక్కా చెల్లెల సరదా సంభాషణతో ప్రేమలోని చిలిపి భావాలతో అలరించే అందమైన పాట ఇది. మరి మనసు దోచిన ప్రియుణ్ణి గురించి అక్కను అడిగే చెల్లి మాటలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. మధురమైన గీతం, అందమైన పదాలతో మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ పాట మనమైతే వినేద్దాం. పెళ్లి సందడి మూవీ నుండి చిత్రపడిన ఈ పాటకు లిరిక్స్ సామ్వేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి చల్లని మంచు కురిసే వేళలో మల్లెల పరిమళం మనసు తాకితే ఆ అనుభూతే ఎంత మధురం కదా. మరి ప్రకృతి అందాలను మనసులోని మధురమైన భావాలను కలిపి అల్లిన అందమైన గీతం ఇది. వినతగ్గ సంగీతం, హృదయాన్ని అత్తుకునే సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. మరి ఈ చల్లని సాయంత్రంలో పాటతో మనసును హాయిగా సేద తీర్చుకుందామా? మరి మీకోసం అభినందన మూవీ నుండి నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను, మంచు కురిసే వేళలో అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు లిరిక్స్ ఆత్రేయ. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM మరి స్టూడియోలో టైం చూసే 10 గంటల 1 నిమిషం దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించని రాగాలేలోకి. వినిపించి నీరాగలేలో ఆపాత మధురాలను వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఆపాత మధురాలను అందించడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం నుండి మరి సాంగ్ అయితే వస్తుంది, ఒక్కసారి అనే పాట అయితే వస్తుంది. యజ్ఞానికి పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిన రాగలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది అద్దాల మేడ చిత్రం నుండి, తొలిచూపు ఒక పరిచయం అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన. ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాసరి నారాయణరావు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిన రాగాలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆపాత మధురాలలో మరి తర్వాత వచ్చే పాట అమృత కలశం చిత్రం నుండి సిగ్గాయేరా అనే పాట అయితే వస్తుంది. పి సుశీల పాడిన ఈ పాటకు రచన వడ్డేపల్లి కృష్ణ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిన రాగాలలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. గుండమ్మ కథ చిత్రం నుండి పాటైతే విన్నారు. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన పింగళి. వినిపించిన రాగాలలో మరి తర్వాత వచ్చే పాట అబ్బాయి గారు అమ్మాయి గారు చిత్రం నుండి ఎల్ఆర్ఈశ్వరి పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

తల్లి చిత్రం నుండి పాటైతే వస్తుంది, ఈ తీయని రే అనే పాటైతే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి పడిన ఈ పాటకు సంగీతం విజయ కృష్ణమూర్తి, రచన జికే మూర్తి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో. మనమున్నాము వినిపించిని రాగాలేలో.

వినిపించని రాగాలలో మనమున్నాము. ఆపాత ముద్రలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. దత్తపుత్రుడు చిత్రం నుండి పాట ఏదో విన్నారు. ఘంటసాల పీసుశిలా పాడిన ఈ పాటకు సంగీతం టి చలపతిరావు, రచన సి నారాయణ రెడ్డి. వినిపించని రాగాలలో మరి తర్వాత వచ్చే పాట సర్కార్ ఎక్స్ప్రెస్ చిత్రం నుండి చెలికనులే అంటూ పిబి శ్రీనివాస్ ఎస్జానికి పాడిన ఈ పాటకు సంగీతం సత్యం, రచన దాశరథి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వినిపించిన రాగాలలో మనమున్నాము. ఇది ఇవాల్టి ఆపాత మధురాల గీతాల మాలిక. వినిపించిన రాగాలలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు తిరిగి ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్. శుభరాత్రి. జై హింద్.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ సుందరేశన్ గారి గానంలో శ్యామశాస్త్రి కీర్తనలు విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహనరావు, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు.